శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబరు నెల 8వ తారీఖు మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 47 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం సరిగ్గా 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ప్రభూతగీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:05 కావస్తోంది. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతలు, భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై కార్యక్రమంలో ఇప్పుడు విందాం

0: ఆంజనేయ భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు భక్తిరంజని కార్యక్రమంలో. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:30 దాటి 3 సెకండ్లు. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీ జీవి సుబ్రహ్మణ్యం.
1: చాకిరి, పని, శ్రమ, సేవ అనే పదాలను తెలుగువారి నిత్య వ్యవహారంలో వింటుంటాం. ఇష్టం లేకుండా కష్టంతో చేస్తున్న పనిని చాకిరి అంటాం. అబ్బా, నేను ఈ చాకరీ చేయలేక చస్తున్నాను, నా బతుకు వెట్టి చాకరీ అయిపోయింది వంటి మాటలు ఎన్నో వినపడుతూ ఉంటాయి. మొత్తానికి చాకరీ బాధను, వ్యథను, అసంతృప్తిని, అనంగీకారాన్ని, అయిష్టాన్ని తెలిపే పనిగా పేర్కొనవచ్చు. ఇష్టంతో కానీ, కష్టానికి తగిన ఫలం దొరుకుతుందని కానీ శ్రద్ధతో చేసేది పని. తెలుగులో పనిపాట్లు అనే ద్వంద్వాన్ని వాడతాం. పనిలో పాట్లు తప్పవు, అయినా పనిచేయటం మనిషి ధర్మం. పని నేర్పరితనాన్ని కలిగిస్తుంది. ప్రతిభతో పనిచేసేవారిని పనిమంతులు అని అంటారు కూడా. పని ప్రతిఫలాన్ని కోరుతుంది. అయితే ప్రతిఫలం కోసమే చేసే పని కూలీ పని కావచ్చు. పని కూలీ పని మాత్రమే కాదు, ఇష్టంతో కూడిన కష్టం పని. ఈ రెంటికంటే విలక్షణమైంది శ్రమ. ఉత్పత్తిని లక్షించి చేసే పని శ్రమ. లక్ష్యాన్ని సాధిస్తే అది పరిశ్రమ అవుతుంది. అన్ని జీవిత రంగాల్లోనూ మానవుడు శ్రమిస్తాడు. ఆధునిక జీవితంలో ఉత్పత్తిని సాధించే కార్మికుల పనిపాట్లకే శ్రమ అని విశేషించి పిలుస్తున్నాం. ఏమైనా, శ్రమయే జీవన సంగీతం, శ్రమయే సంస్కృతి సౌందర్యం. చాకరీ, పని, శ్రమ, ఈ మూడింట్లో మనిషికి ప్రతిఫలాపేక్ష ఉంటుంది. లాభిస్తే మనిషి సంతోషిస్తాడు, లేకపోతే నిరాశపడతాడు. మరి సేవ ఈ మూడింటికంటే భిన్నమైంది. సేవ ఒకరు చెబితే చేసేది కాదు, తనంతట తానే సంకల్పించి, తానేమీ ప్రతిఫలం ఆశించకుండా, కష్టమైనా ఇష్టంగా భావించి మనిషి చేసే కర్తవ్యం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీతలోని కర్మయోగానికి సేవ ఆచరణ సూత్రం. శ్రమించేవాడు కార్మికుడు, సేవించేవాడు ధార్మికుడు. పనిని ప్రేమిస్తూ ప్రతిఫలం మీద మనసు లేకుండా చేసే కార్యం సేవ. ఫలం లేని పని లోకంలో ఉండదు. శ్రమాదులలో పనిచేసినా ఫలం పరాయవారి చేతుల్లో ఉండవచ్చు. అందువలన అది దక్కటం, దక్కకపోవటం అనే వాటిని బట్టి మనిషి సుఖపడటం, బాధపడటం ఆధారపడి ఉంటుంది. సేవ వలన కలిగే ప్రతిఫలాన్ని సేవ చేసేవాడు సామాన్యంగా కోరడు. సేవ ఎప్పుడూ ఇతరులకే అంకితం. ఎదుటివాడు ఆనందించటమే సేవకు పరమార్థం. స్వార్థం లేని పరార్థం, పరార్థంలో ప్రతిఫలించే పురుషార్థం, పురుషార్థం వలన సహజంగా కలిగే పరమార్థం సేవలో మనిషికి అందుతాయి. కానీ వాటిని సేవ చేసేవాడు కోరడు. అందువలనే సేవ చేసేవాడు శివుని వంటివాడు. సేవ మనిషిలోని మానవత్వాన్ని దివ్యత్వంగా వెలిగించే సాత్విక తేజం. మనిషి శ్రమించి బ్రతుకుతాడు, సేవించి తరిస్తాడు,

0: ఒక్కోసారి శ్రమ ఫలాన్ని పరుల కోసం త్యాగం చేస్తూ సేవకు జీవం పోస్తాడు. నదులు నీటినిస్తున్నా, చెట్లు గాలిని వీస్తున్నా, ఫలాలను కాస్తున్నా, పశువులు పాలను వర్షిస్తున్నా, అమ్మ బిడ్డను కని పెంచుతున్నా, వారు వెట్టి చాకరీ చేస్తున్నవారుగా, పాట్లు పడుతూ పనిచేస్తున్నవారుగా, ఉత్పత్తి కోరి శ్రమిస్తున్న కార్మికులుగా మనకు గోచరించరు. అందుకే సేవ సృష్టి ధర్మం, ప్రకృతి స్వభావం. సేవ జీవనాధారం, జీవన వేదం. మానవ సేవయే మాధవ సేవ అన్నది మానవ సేవా సూత్రం. వివేకానంద స్వామి ఇలా అన్నాడు, భగవంతుడే తన విరాట్ స్వరూపంలో మానవ రూపంగా అవతరించాడు. ఈ ప్రత్యక్ష దైవాన్ని సేవించటమే తరుణోపాయం. చేసిన ఏకాంత ప్రార్థనలు చాలు. ఈ నర నారాయణుల సేవలో అవసరం అయితే నరకాన్ని కూడా పోవాలి. నీవు నేను మోక్షాన్ని పొందితే ఈ లోకానికేం ప్రయోజనం? మనతో పాటు ఈ విశ్వమంతటిని మోక్షమార్గంలోకి తీసుకుని పోవాలి. సన్యాసులకు కూడా సేవయే తరుణోపాయమని చెప్పింది మన సంస్కృతి. నిజానికి ఇతరులను ప్రేమించటం వలన, సేవించటం వలన ప్రేమించేవాడికి, ఆ సేవించేవాడికి ఆ ప్రేమలోనూ సేవలోనూ ఆనందం లభిస్తుంది. సేవ చేయటంలో భగవంతుడు నీ భక్తిని చూస్తాడే కాని శక్తిని చూడడు. నీ గుణాన్ని చూస్తాడే కాని నీ కులాన్ని చూడడు. నీ నీతిని చూస్తాడే కాని నీ జాతిని చూడడు. నీ చిత్తాన్నే కాని విత్తాన్ని చూడడు.
1: సూక్తి ముక్తావళి మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యాత శ్రీ జీవి సుబ్రహ్మణ్యం.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: శ్రోతలు ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
5: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో రబీ వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు యాజమాన్యం, అట్లే విత్తనాల నిల్వలో వృక్ష సంబంధ పదార్థాలు, వరిలో ఎరువులు మరియు నీటి యాజమాన్యం అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

రబీ వేరుశనగలో పొగాకు లద్దె పురుగు యాజమాన్యం అన్న విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలో రబీలో వేరుశనగను ఆరుతడి పంటగా నీటి వసతి కింద సాగు చేస్తారు. రబీలో వేరుశనగను ఆశించి నష్టపరిచే పురుగులలో పొగాకు లద్దె పురుగు ముఖ్యమైంది. ఉధృతి అధికమైనప్పుడు రాత్రికి రాత్రే పంటను బాగా నష్టపరిచి కేవలం మోళ్లను మాత్రమే మిగిలేలా చేస్తుంది. పొగాకు లద్దె పురుగు ఆకులను పూర్తిగా తినివేసే లక్షణం కలిగి ఉంటుంది. పొగాకు లద్దె పురుగు విషయంలో రైతాంగం పంట తొలిదశ నుంచి సమగ్ర యాజమాన్య చర్యలు పాటించాలి. పురుగు వివిధ దశలను నియంత్రించే పలు యాజమాన్య చర్యలను పాటించాలి. కేవలం రసాయన పురుగు మందులపైనే ఆధారపడితే ఈ పురుగును నివారించడం అసాధ్యమైన పని. క్రిమి సంహారక మందులను విచక్షణారహితంగా వాడడం కన్నా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి పురుగు తీవ్రతను ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటకుండా చేయాలి. పొగాకు లద్దె పురుగు గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, రెక్కల పురుగు దశలను కలిగి ఉంటుంది. తల్లి రెక్కల పురుగు గుంపుగా వందల కొద్దీ గుడ్లను పెట్టి పైన నూగుతో కప్పుతుంది. గుడ్ల నుంచి పురుగులు బయటకు రావడానికి 3 రోజులు పడుతుంది. పిల్ల దశలో ఆకులను తిని బాగా పెద్దవై 3 వారాల తర్వాత కోశిస్థ దశకు చేరుకుంటుంది. 4 రోజుల్లో ప్యూపా నుండి రెక్కల పురుగులు వెలువడి ఒక్కొక్క తల్లి పురుగు 500 నుండి 1000 గుడ్లను గుంపులుగా పెడుతుంది. ఈ దశలపైన రైతాంగం మంచి అవగాహన కలిగి ఉండి ఒక క్రమ పద్ధతిలో వివిధ రకాల పద్ధతులను సమగ్రంగా ఆచరించాలి. సాగు చేసేది రబీలో అయినప్పటికీ వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల వీలైనన్ని ప్యూపాలు బయటపడి నాశనమవుతాయి. రెక్కల పురుగుల ఉనికిని ఉధృతిని

అంచనా వేయడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. రెక్కల పురుగుల ఉధృతి పెరగడం గమనించినప్పుడు తల్లి పురుగులు పంటపై గుడ్లు పెట్టడాన్ని నివారించడానికి 5% వేపగింజల కషాయం గాని లేదా 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున వేప నూనెను గాని కలిపి పిచికారీ చేయాలి. సొంతంగా వేపగింజల కషాయం చేసుకుని వాడితే సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. వేరుశనగ చేనులో అక్కడక్కడా ఎకరానికి 50 నుండి 100 ఆముదం మొక్కలను ఎరపంటగా వేసుకోవాలి. ఈ ఆముదం మొక్కలపై గుడ్ల సముదాయాన్ని గమనించినప్పుడు గుడ్లున్న ఆకులను తుంచి నాశనం చేయాలి. వీలైనన్ని లద్దెపురుగు గుడ్ల సమూహాలను వేరుశనగ ఆకులపై గమనించి ఆకులతో సహా తుంచి నాశనం చేయాలి. తొలి దశలోనే 100 పురుగులను గుడ్డు దశలోనే చంపడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. కాస్త శ్రమ అయినా మంచి ఫలితం ఉంటుంది. గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు గుంపుగా ఆకులను గోకి తింటూ ఆకులను జల్లెడాకులుగా మార్చివేస్తాయి. ఈ దశలో కూడా వీటి ఉనికిని ఆకులపై సులభంగా గమనించవచ్చు. గుడ్డు దశలో నివారించలేకపోయినా కనీసం ఈ దశలోనైనా వాటిని ఆకులతో సహా తుంచి నాశనం చేయాలి. ఇక విత్తనాల నిల్వలో వృక్ష సంబంధ పదార్థాలు అన్న విషయానికి వస్తే, నిల్వ సమయంలో విత్తనాలను కీటకాలు ఆశించి నష్టపరుస్తాయి. పంట కోత నుండి నిల్వ వరకు, అంటే మళ్లీ విత్తనాలను విత్తుకునే వరకు విత్తనాల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలి. సాధారణంగా అధిక తేమ, బూజు, కీటకాలు, తెగుళ్లు, ఎలుకలు విత్తనాల నిల్వలో నష్టం కలిగించి విత్తన నాణ్యతను తగ్గిస్తాయి. విత్తనాలను కీటకాలు, తెగుళ్లు బారి నుండి రక్షించడానికి క్రిమి సంహారక మందులు వాడవచ్చు. కానీ దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరగడమేగాక పురుగుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన పరిసరాల్లో ఉండే ఎన్నో మొక్కలు, వృక్షాల్లోని ఆకులు, కొమ్మలు, కాయలు, నూనెల్లో సహజ కీటక నాశిని గుణముంది. వీటిని వాడటం వల్ల విత్తన నాణ్యతను కాపాడవచ్చు. వేప ఆకులను ఉపయోగించి వరి, గోధుమ వంటి పంటలను కీటకాల బారి నుండి కాపాడవచ్చు. పప్పు ధాన్యాల నిల్వకు వేరుశనగ నూనె, ఆవనూనె, నువ్వుల నూనె మొదలైనవి క్వింటాలుకు 250 గ్రాముల చొప్పున పట్టిస్తే 6 నెలల వరకు పుచ్చు పురుగు పట్టకుండా నివారించవచ్చు. పప్పు ధాన్యాలైన మినుము, పెసర, ఉలవలు మొదలైన వాటిలో కిలో విత్తనానికి 5 నుండి 10 మిల్లీలీటరు ఆవనూనె పట్టించి నిల్వ ఉంచితే పెంకు పురుగు నుండి విత్తనాన్ని రక్షించవచ్చు. అపరాలను పురుగుల బారి నుండి రక్షించేందుకు వేప ఆకులతో, కుంకుడు ఆకులతో లేదా చెక్క బూడిద లేదా ఆవు పేడ బూడిదతో కలిపి డబ్బాల్లో లేదా సంచుల్లో నిల్వ చేయవచ్చు. వేప నూనె, వేపగింజల పొడి, నూరిన వెల్లుల్లి, వేపాకు, కానుగ గింజల పొడి, సపోటా గింజల పొడి, సీతాఫలం గింజల పొడి వీటిలో ఏదైనా 200 గ్రాముల చొప్పున 100 కిలోల విత్తనానికి కలిపి 6 నెలలు పురుగులు పట్టకుండా నివారించవచ్చు. అలాగే ఉత్తరేణి ఆకుల పొడి, కుక్కమిరప ఆకుల పొడి, నేల ఉమ్మెత్త ఆకుల పొడి 4% వాడితే విత్తనానికి దాదాపు 3 నెలల వరకు పురుగు పట్టదు. మిరియాల పొడి, యూకలిప్టస్ ఆకుల పొడి, పుదీనా ఆకుల పొడి మొదలగు వాటిని 100 ఫాళ్ల ధాన్యానికి 3 ఫాళ్లు కలిపి నిల్వ చేసుకోవచ్చు. కాకర, సొర విత్తనాలను తాజా ఆవు పేడతో కలిపి పిడకలుగా చేసి 2 లేదా 3 రోజులు ఎండలో బాగా ఎండనిచ్చి భద్రపరచవచ్చు. ఆవు పేడ విత్తనాన్ని కీటకాల నుండి కాపాడటమే గాక విత్తన మొలక శాతాన్ని, జీవశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ విధంగా వృక్ష సంబంధ క్రిమినాశకాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో విత్తనాలకు ఎటువంటి హాని లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు. ఇక వరిలో ఎరువులు మరియు నీటి యాజమాన్య విషయానికి వస్తే, వరిలో ఖరీఫ్లో అయితే ఎకరాకు 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. నత్రజనిని 3 సమఫాలుగా నాటడానికి ముందు దమ్ములోనూ, దుబ్బు చేయు దశలోనూ, అంకుర దశల్లోనూ వేయాలి. 36 నుండి 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. 50 కిలోల యూరియాకి 10 కిలోల వేప పిండి కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వాడితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులను సగం దమ్ములోను, సగం అంకురం ఏర్పడే దశలోనూ వేయాలి. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువులను వాడినట్లయితే 20 నుండి 25% వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైరులను పెంచి నేలలో కలయదునటం వల్ల భూసారం

పెరగటమే కాకుండా సుమారు 20 నుండి 25% నత్రజని, భాస్వరం, పొటాషులను ఆదా చేయవచ్చు. జీవన ఎరువులైన నీలిపచ్చ నాచు, అజొల్లా, అజోస్పైరిల్లం, పాస్ఫో బ్యాక్టీరియా మొదలైనవి వాడటం వల్ల నత్రజని, భాస్వర మోతాదులను 10 నుండి 20% తగ్గించుకోవచ్చు. రబీ సీజన్లో అయితే ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసినట్లయితే జింక్ లోపాన్ని అరికట్టవచ్చు. అట్లే నీటి యాజమాన్యం విషయానికి వస్తే, నాట్లు వేసేటప్పుడు నీరు పలచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే నాటిన వెంటనే 50 సెంటీమీటర్ల వరకు నీరు నిలబెట్టాలి. మూన తిరిగిన రోజుల నుండి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు పొలంలో పలుచగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు ఉండాలి. ఎక్కువ నీరు ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు కాబట్టి. చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల నీరు ఉంచాలి. కోతకు 10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:45 కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ,
1: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతిని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

0: అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
1: మెగా డిఎస్సీ 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసులో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: उत्तम व्यवस्था, स्वच्छता और आध्यात्मिक वातावरण यहाँ का विभूत करता है. उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे. तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से, बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
0: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 ఏళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతిగృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్

0: వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్చాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసమని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య గుజరాత్ మహారాష్ట్ర రాజ్యయోః ఏకదివసీయ ప్రవాసే స్థాస్యతి. వడోదరా నగరే ఆయోజిత సమారోహే ప్రధానమంత్రి 35,000 కోటితోప్యధిక రూప్యకాణాం వివిధానాం సంరచనా వికాస పరియోజనానాం శిలాన్యాసం రాష్ట్రాయ సమర్పణం చ విధాస్యతి. సశస్త్ర బలానాం యుద్ధాభియాన క్షమతాం వర్ధయితుం రక్షా అధిగ్రహణ పరిషద ఏకా మహతీ గోష్ఠీ సమాయోజితా. రక్షామంత్రిణా రాజనాథ సింహేన 10,000,000,000 కోటి రూప్యకాణాం ప్రస్తావాః అనుమోదితాః. నిర్ణయేనానేన సేనాయాః ఆధునిక వాహనాని, నౌసేనాయాః గ్యాస్ టర్బైన్ ప్రణాళ్యః, వాయుసేనాయాః చ రాడార్ నిరోధక యంత్రాణి అతిశీఘ్రం దళేషు సమావిష్టాని భవిష్యంతి. ఔద్యోగిక గమనాగమనం యాతాయాత సమ్మర్ద సమస్యామపాకర్తుం గ్రేటర్ నోయిడా ప్రాధికరణేన మహతీ యోజనా రచితా. మంత్రిణః నందగోపాల్ గుప్తా ఇత్యస్య సాన్నిధ్యే అభ్యసితేన ప్రస్తావేన సామగ్రీ వాహన వాహనాని యాత్రీవాహనాని చ పృథక్ పృథక్ మార్గైః యాస్యంతి. 75,000 మీటర్ విస్తృత మార్గేణ గంగా ఎక్స్ప్రెస్ వే సంపర్కః అతీవ సుగమః సేత్స్యతి. ఉత్తరప్రదేశే నద్యః ఉత్తుంగస్తరే ప్రవహంతి, అనేన 25 మండలేషు జలప్లావనం వ్యాప్తం. బరేలీ లఖీంపూర్ క్షేత్రేషు అతివృష్టిః జనజీవనం అస్తవ్యస్తమకరోత్. స్థితేః గభీరతాం విలోక్య బరేలీ ప్రశాసనేన విద్యాలయానాం అవకాశః ఘోషితః. ప్రశాసనీయ అధికారిణశ్చ ఆపదుద్ధార కార్యాయ నియోజితాః. భారత్ లక్సెంబర్గ్ ఆర్థిక సంబంధాన్ నూతనాం ఔన్నత్యం నయన్ వాణిజ్య మంత్రి పీయూష గోయలః లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటెల్ ఇత్యనేన సహ మంత్రణాం అకరోత్. ద్వయోః నేత్రోః సంభాషణే లాజిస్టిక్స్ అపశిష్ట ప్రబంధన క్షేత్రేషు సంయుక్త ప్రకల్పానాం ఆరంభాయ సహమతిః సంజాతా, యేన ఉభయతః వాణిజ్యిక సంపదాం విస్తారః సంభవిష్యతి.

0: नवदेहल्याम् आयोज्यमानं ब्रिक्स सम्मेलनं भारतेरान सम्बन्धानां कृते नूतन दृष्टिं प्रदास्यति। ईरान विदेश मन्त्रालयस्य प्रवक्ता इस्माइल बगाई अब्रवीत यत् राष्ट्रपतिः पेजेश्कियन भारत प्रवासे द्विपक्षीय व्यापारं वर्धयितुं महतीं रणनीतिं रचयिष्यति। अनेन बहुपक्षीय वार्ता माध्यमेन मध्य पूर्व क्षेत्रे शान्तिः सहकारश्च संवर्धयिष्यते। दक्षिण लेबनान इत्यस्य एकस्मिन् ग्रामे इज़राइल देशस्य वायव्याक्रमणे द्वादश जनाः मृत्युमुपगताः। रात्रौ कफर रुमाने इत्यत्र आवासीय गृहे आक्रमणानन्तरं द्वौ बालकौ चतस्रः महिलाः समेत्य एकादश जनाः मृत्युमुपगताः। वाहनस्य उपरि द्वितीयेन प्रहारेण एकः पराचिकित्सकः अम्रियत। इज़राइलीय सेना अवदत् यत् देशस्य अधिकृत क्षेत्रे सैनिकानामुपरि ड्रोन आक्रमणस्य प्रतिकाररूपेण ईरान समर्थितस्य सशस्त्र समूहस्य हिज़्बुल्लाह इत्यस्य मूल सौकर्याणि स्थलानि अपि च शस्त्राणां स्थानान्तरणं कुर्वन्तः नैके आतंकिनः आक्रान्ताः। भारतीय पारंपरिक क्रीडा क्षेत्रे नूतन इतिहासः रचितः। किर्गिस्ताने संधिपत्रे हस्ताक्षरं विधाय भारते विश्व बेल्ट मल्लयुद्ध स्पर्धायाः मार्गः प्रशस्तः कृतः। अस्यां स्पर्धायां नागा मल्लकला जागतिक मञ्चे स्वकौशलं दर्शयिष्यन्ति, येन भारतीय क्रीडकानां उत्साहः द्विगुणितः भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో ప్రసార విశేషాలు. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రభాత రేఖలులో ముందుగా చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటి మీనా నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇంకా ఈ ఉదయం 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం రిలే. 10:15 12:10 12:40 1:30 తిరిగి 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఇంకా ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె. నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తరువాత క్రీడా ప్రపంచం ప్రసారమవుతాయి. 6 గంటలకు ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:30 భక్తి కుసుమాలులో భక్తి గీతాలు ప్రసారమవుతాయి, 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇంకా ఈరోజు రాత్రి 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకం

గురించిన కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8 గంటలకు చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారం. 8:30 గంటలకు తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:05 కావస్తోంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన మంత్రి నే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా, ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామీలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పని

0: పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. లగ్జంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లగ్జంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ మంత్రి వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: అస్సోంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్ కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్ కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్ కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్ కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్, డేవిడ్లతో పోరాడతారు.

0: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సిఐపి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్ తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ప్రసారం కాబోయే అంశాలు, ముందుగా చరిత్రలు ఈరోజు, ఆ తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారం. ముందుగా ఒక ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ప్రభాత రేఖలులో ఇప్పుడు విందాం చరిత్రలో ఈరోజు. శ్రోతలు, ఈరోజు భూపేన్ హజారికా వీరి జయంతి. ఈరోజు భూపేన్ హజారికా గారు భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, కవి, రచయిత, అలాగే సినీ కళాకారుడు. 1926 సెప్టెంబర్ 8 అసోంలోని సాదియాలో ఈయన జన్మించారు. తన పాటలు, సంగీతం ద్వారా అసోం సంస్కృతిని మాత్రమే కాకుండా భారతీయ సమాజంలోని మానవతా విలువలను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు భూపేన్ హజారికా. చిన్న వయస్సు నుంచే భూపేన్ హజారికాకు సంగీతంపై ఆసక్తి ఉండేది. ఆయన అస్సామీ, బెంగాలీ, హిందీ వంటి భాషల్లో అనేక పాటలు పాడారు. ఆయన పాటల్లో ప్రేమ, మానవత్వం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ముఖ్యంగా సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబింబించే పాటలతో ఆయన ఎంతో ప్రజాదరణ పొందారు. భూపేన్ హజారికా కేవలం గాయకుడిగానే కాకుండా గొప్ప సంగీత దర్శకుడిగా కూడా పేరు పొందారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలు విశేషమైనవి. ఆయన ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి జాతీయ పురస్కారాలతో పాటు మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న కూడా ఆయనకు లభించింది. భూపేన్ హజారికా గారు 2011 నవంబర్ 5 కన్నుమూశారు. అయినప్పటికీ ఆయన సంగీతం, సాహిత్యం, అలాగే సామాజిక సందేశాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. భారతీయ సంగీత ప్రపంచంలో భూపేన్ హజారికా పేరు ఎప్పటికీ గౌరవంగా గుర్తుండిపోతుంది. శ్రోతలు,

0: రోజు ఆశాభోంస్లే వీరి జయంతి కూడా ఈరోజు. ఆశాభోంస్లే భారతదేశానికి చెందిన ప్రముఖ నేపథ్య గాయని. ఆమె తన మధురమైన స్వరంతో హిందీ చిత్రసీమలోనే కాకుండా భారతీయ సంగీత ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 1933 సెప్టెంబర్ 8 మహారాష్ట్రలో జన్మించారు ఆశాభోంస్లే. ఆశాభోంస్లే చిన్న వయస్సు నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. అనేక సంవత్సరాల పాటు సినిమాలలో వేలాది పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, తమిళం, తెలుగు తదితర భాషల్లో కూడా పాటలు పాడారు ఆశాభోంస్లే. ప్రేమగీతాలు, భక్తిగీతాలు, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం వంటి విభిన్న రకాల పాటలను అద్భుతంగా ఆలపించేవారు. ఆశాభోంస్లేకు భారతీయ సంగీత రంగంలో చేసిన సేవలకు అనేక పురస్కారాలు లభించాయి. ఆమెకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ఫిలింఫేర్ అవార్డులు, జాతీయ చలనచిత్ర పురస్కారం వంటి అనేక గౌరవాలు అందుకున్నారు ఆశాభోంస్లే. ఆశాభోంస్లే 2026 ఏప్రిల్ 12 తుదిశ్వాస విడిచారు. తన ప్రతిభ, కృషి, ప్రత్యేకమైన గానశైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆశాభోంస్లే. ఆమె పాటలు నేటికీ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఆశాభోంస్లే ఒక గొప్ప గాయనిగా చిరస్థాయిగా నిలిచారు. చరిత్రలో ఈరోజు విన్నారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: శ్రోతలు, ప్రభాత రేఖలులో ఇప్పుడు విందాం ఓ బాటసారి, ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓబాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? మీరు తెలుసుకోబోయే ఈ ప్రదేశాన్ని వేరుల్ లేదా ప్రాచీన కాలంలో ఎల్లూరుపురం అని పిలిచేవారట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి గుహల సముదాయాలలో ఒకటి. ఇంకా ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచించేది సరైనదే. మనం తెలుసుకోబోయేది ప్రపంచ ప్రఖ్యాత ఎల్లోరా గుహల గురించి. సాధారణంగా ఒక కొండను చూస్తే అది ఒక ప్రకృతి సృష్టి, కానీ ఎల్లోరాలో ఆ కొండను జాగ్రత్తగా చూస్తే దాని గుండెల్లో తలుపులు కనిపిస్తాయి, స్తంభాలు కనిపిస్తాయి, దేవతలు కనిపిస్తారు, ధ్యానంలో ఉన్న బుద్ధుడు కనిపిస్తాడు, తీర్థంకరుల ప్రశాంత రూపాలు కనిపిస్తాయి. ఒక మహాశివాలయం మొత్తం ఒకే రాతిలోంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ రాయిని చెక్కలేదు, రాయిలో దాగి ఉన్న ఒక ప్రపంచాన్ని బయటకు తీశారు. ఎల్లోరాకు చేరుకోవాలంటే ముందుగా మనం విమాన మార్గంలో ఛత్రపతి సంభాజీనగర్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గంలో ఎల్లోరాకు ప్రయాణించవచ్చు, లేదా రైలు మార్గంలో ఛత్రపతి సంభాజీనగర్ చేరుకొని అక్కడి నుండి రహదారి గుండా ఎల్లోరా వైపు పయనం కావచ్చు. మహారాష్ట్రలోని చరణాద్రి కొండల్లో నేటి ఛత్రపతి సంభాజీనగర్ సమీపంలో విస్తరించిన ఎల్లోరాలో 34 ప్రధాన గుహ స్మారకాలు ఉన్నాయి. ఇవి దాదాపు 2 కిలోమీటర్ల మేర బెసాల్ట్ కొండచర్యలలో చెక్కబడ్డాయి. క్రీస్తుశకం 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు సాగిన ఈ కళా ప్రయాణంలో బౌద్ధం, బ్రాహ్మణిక లేదా హిందూ సాంప్రదాయం, ఇంకా జైన మతం, ఇలా 3 మతాలు తమ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని రాతిలో ప్రతిష్ఠించాయి. ఇక మన ప్రయాణం సంభాజీనగర్ నగరాన్ని దాటి ఎల్లోరా వైపు సాగుతుంది. నగర సందడి క్రమంగా వెనక్కి వెళ్ళిపోతుంది. రోడ్డుకు ఇరువైపులా దక్కన్ పీఠభూమి దృశ్యాలు, చుట్టూ పొలాలు, చిన్న గ్రామాలు, రాతిగుట్టలు, దూరంగా కనిపించే కొండలు. కొద్ది కొద్దిగా ప్రకృతి మరింత ప్రశాంతంగా మారిపోతుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ చరణాద్రి కొండలు మనకు దగ్గరవుతాయి. ఒక మలుపు తిరిగిన తర్వాత అదిగో అక్కడ కనిపించేదే ఎల్లోరా. బయట నుంచి చూస్తే పెద్దగా ఏమాత్రం అద్భుతంగా కనిపించని బెసాల్ట్ కొండచర్య, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ కొండ గోడలో వరుసగా కనిపించే నల్లటి రాతి ముఖద్వారాలు మనల్ని లోపలికి ఆహ్వానిస్తాయి. యునెస్కో ప్రకారం ఎల్లోరా గుహలు ప్రధానంగా 3. 1 నుండి 12వ గుహ వరకు బౌద్ధ గుహలు, 13 నుండి 29వ గుహ వరకు బ్రాహ్మణిక లేదా హిందూ గుహలు, 30 నుండి 34వ గుహ వరకు జైన గుహలు. ఈ క్రమం సుమారు 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దాల మధ్య జరిగిన రాక్ కట్ నిర్మాణ కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ చరిత్ర కేవలం రాజుల చరిత్ర కాదు, ఇది శిల్పుల చరిత్ర, బౌద్ధ భిక్షువుల చరిత్ర, భక్తుల చరిత్ర, వాస్తుశిల్పుల చరిత్ర, వేరువేరు విశ్వాసాలు ఒకే భూభాగంలో వ్యక్తమైన చరిత్ర. ఎల్లోరా అందుకే ఒక పురావస్తు ప్రదేశం మాత్రమే కాదు, ప్రాచీన భారతదేశపు సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితానికి ఒక తెరిచిన కిటికీ. ఇక్కడి కళ, వాస్తుశిల్పం ద్వారా ప్రాచీన భారతదేశపు సామాజిక జీవనం, భౌతిక సంస్కృతి, రాజకీయ పరిస్థితులు, జీవన విధానాలను అర్థం చేసుకోవచ్చు. ఎల్లోరా ప్రత్యేకతను అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ బౌద్ధ గుహలు ఉన్నాయి, హిందూ గుహలు ఉన్నాయి, ఇంకా జైన గుహలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకదా

ఒకటి పూర్తిగా వేరుగా ఉన్న ప్రపంచాల్లా కనిపించినప్పటికీ అవన్నీ ఒకే కొండను పంచుకున్నాయి. ఒకవైపు బుద్ధుని ధ్యానం, మరోవైపు శివుడి తాండవం, ఇంకోవైపు తీర్థంకరులని శబ్దం. దేవతలు వేరు, తత్వాలు వేరు, కాని కళాకారుడికి ఆ రాయి ఒక్కటే. ఎల్లోరా మూడు ప్రధాన మతాల స్మారకాలు ఒకే ప్రదేశంలో ఏర్పడిన సాంస్కృతిక సహజీవనానికి ప్రత్యేక సాక్ష్యం. ఇక మనం దక్షిణం నుంచి ఉత్తరం వైపు నడుస్తూ ఈ మూడు ప్రపంచాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా 1 నుండి 12వ గుహ వరకు మన ప్రయాణం సాగుతుంది. ఇక్కడి గుహల్లో విహారాలు, ధ్యానగదులు, ప్రార్థనా మందిరాలు, భిక్షువుల నివాస ప్రాంతాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ గుహలలో జీవితం ఎలా ఉండేదో ఊహించండి. ఉదయం వేళ కొండల మీద సూర్యకాంతి పడుతుంది. ఒక భిక్షువు తన గది నుంచి బయటికి వస్తాడు. మధ్యలో ఉన్న హాల్లో మరికొందరు సమావేశమవుతారు. ఎక్కడో ఒక మూలలో గ్రంథపఠనం, మరోచోట ధ్యానం, దూరంగా గాలి శబ్దం, రాతిగోడల మధ్య మంత్రోచ్చారణ. ఇప్పుడు మాత్రం అవే గోడలు నిశ్శబ్దంగా నిలిచాయి. మన అడుగుల శబ్దమే వాటి ప్రతిధ్వనిగా మారుతుంది. ఇప్పుడు మనం 10వ నంబర్ గుహ వద్దకు చేరుకుంటాం. దీనిని విశ్వకర్మ గుహ లేదా కార్పెంటర్ గుహ అని కూడా అంటారు. ముందుగా ముఖభాగాన్ని చూస్తే రాతిలో చెక్కిన పెద్ద వంపు ఆకారపు కిటికీ, దాని వెనుక ప్రార్థనా మందిరం, లోపలికి అడుగు పెడితే రెండు వైపులా స్తంభాలు. మన ముందు ఒక పెద్ద స్థూపం, ఆ స్థూపం ముందు బుద్ధుడి విగ్రహం. 10వ నంబర్ గుహ బౌద్ధ గుహల సమూహంలోని ముఖ్యమైన చైత్య గృహం. దీని నిర్మాణంలో కలప నిర్మాణాన్ని అనుకరించిన రాతి రూపకల్పన ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ నిలబడితే ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. కలపతో నిర్మించిన భవనం ఎలా ఉంటుందో తెలుసుకున్న కళాకారుడు అదే భావాన్ని రాతిలోకి మార్చాడు. రాయి పైకప్పు, రాతి స్తంభాలు, రాతి నిర్మాణం. కాని చూస్తుంటే కలపతో చేసిన ఒక ప్రాచీన ప్రార్థనా మందిరంలా అనిపిస్తుంది. ఇది కేవలం శిల్పకళ కాదు, ఒక మాధ్యమాన్ని మరొక మాధ్యమంగా అనువదించిన వాస్తుశిల్ప మేధస్సు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్క రాత్రిలోనే తన పరివారంతో కలిసి ఈ గుహలో శిల్పాలన్నీ చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడి వారు నమ్ముతారు. ఆయన ఒక్క రాత్రిలో నిర్మించారో లేదో అనే మీమాంసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా కనిపిస్తుంది. ఇక్కడ 15 అడుగుల బుద్ధుని విగ్రహం ఎంతో ప్రశాంతంగా ధ్యానంలో నిమగ్నమై ఎంతో సౌందర్యంగా కూడా కనిపిస్తుంది. అలాగే ఈ గుహకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతిధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరలు మళ్లీ మనకే వినిపిస్తూ మెల్లగా తగ్గుతూ ఒకే విధమైన ధ్వని సంపుతో ముగుస్తాయి. ఆ తరువాత మనం చేరుకునేది 11వ నంబర్ గుహకు. పెద్ద హాళ్ళు, స్తంభాల వరుసలు, గదులు, బుద్ధుని రూపాలు మఠ జీవనానికి అనుకూలమైన నిర్మాణం. ఇక్కడ నిలబడి రాతి గోడలను చూస్తుంటే మన మనసులోకి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇన్ని గదులను, ఇన్ని స్తంభాలను, ఇంత సమతుల్యమైన నిర్మాణాన్ని ఒక కొండలోంచి ఎలా తొలిచి ఉంటారు అని. అదే ఎల్లోరాలో మనకు కలిగే ఆశ్చర్యం. ఇక్కడ నిర్మాణం అంటే రాళ్లను పేర్చడం కాదు, రాళ్లను తొలగించడం. ఏ భాగం తొలగించాలి, ఏ భాగం ఉంచాలి, ఎక్కడ గది, ఎక్కడ స్తంభం, ఎక్కడ పైకప్పు ఉండాలి, ఇది మొత్తం ముందుగానే ఊహించి ఉండాలి. ఇక మన ప్రయాణం
12వ గుహ వైపు సాగుతుంది.

ఈ గుహను తీన్ తాల్ అని పిలుస్తారు. ఈ పేరులో చెప్పినట్టే ఇది మూడంతస్తుల బౌద్ధ విహార నిర్మాణం. ఒక కొండ, అందులో మూడు అంతస్తులు. ఒక ఇటుక లేదు, సిమెంట్ లేదు, ఇనుము లేదు. ఒకే రాతి కొండను తొలిచి ఏర్పరిచిన ఓ అద్భుతమైన నిర్మాణం. దీన్ని బౌద్ధ సమూహంలోని అతిపెద్ద మూడు అంతస్తుల విహారంగా గుర్తిస్తారు. 10, 11, 12 నెంబర్ గుహలలో వజ్రాయన బౌద్ధ సంప్రదాయం అభివృద్ధికి సంబంధించిన అనేక దేవతా రూపాలు కనిపిస్తాయి. ఇక్కడ మెట్లను ఎక్కుతూ పై అంతస్తుకు వెళ్తున్నప్పుడు ప్రతి అడుగు మనల్ని కేవలం పైకి కాదు 1000 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఆ తరువాత మనం బౌద్ధ గుహలను వెనక్కి వదిలి హిందూ గుహల వైపు సాగుతాం. ముందుగా మనం చేరుకునేది 15 నంబర్ గుహ. దీనిని దశావతార గుహ అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి రాతి భాష ఒక్కసారిగా మారిపోతుంది. బుద్ధుని ప్రశాంత ధ్యాన రూపాల స్థానంలో శివుడు, విష్ణువు, దేవతలు, పురాణ గాథలు, అవతారాలు కనిపిస్తాయి. ఇక్కడ శిల్పులు హిందూ పురాణ ప్రపంచాన్ని రాతిలో స్పష్టం చేశారు. ఇక్కడ గోడను చూస్తూ నిలబడితే ఒక కథ కనిపిస్తుంది. మరో శిల్పం చూస్తే ఆ కథకు మరో అధ్యాయం కనిపిస్తుంది. మొత్తం గుహ ఒక రాతి పురాణ గ్రంథంలా మారుతుంది. ఇక మన ప్రయాణం అత్యంత గొప్పదైన 16వ గుహ వైపు సాగుతుంది. అది కైలాస ఆలయం. ఆ ఆలయం దూరం నుంచే మనల్ని ఆకట్టుకుంటుంది. ఆ ఆలయానికి దగ్గరికి వెళ్తున్న కొద్దీ మన అడుగులు నెమ్మదిస్తాయి. ఎందుకంటే ఇది సాధారణ గుహ కాదు, ఇది ఒక మహాదేవాలయ సముదాయం. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది వేరువేరు రాళ్లతో నిర్మించలేదు. ఒకే కొండరాయిని తొలిచి రూపొందించిన అద్భుతమైన కళాసృష్టి. దీనిని భారతదేశ రాక్ కట్ వాస్తుశిల్ప పరాకాష్ఠగా ప్రపంచంలోని అత్యంత గొప్ప ఏకశిలా నిర్మాణాలలో ఒకటిగా పేర్కొంటారు. ఒక సాధారణ ఆలయ నిర్మాణాన్ని ఊహించండి. మొదట మనం రాళ్లను తెచ్చుకోవాలి, వాటిని కొలవాలి, పరిమాణానికి తగ్గట్టు కత్తిరించాలి, ఆ తరువాత అమర్చాలి, గోడలు నిర్మించాలి, స్తంభాలు కట్టాలి, పైకప్పు వేయాలి, గోపురం నిర్మించాలి. కానీ కైలాసంలో పద్ధతి పూర్తిగా భిన్నం. ఒక భారీ బెసాల్ట్ శిలను ఊహించండి. అందులో ఆలయం దాగి ఉందని కళాకారుడు ముందుగానే ఊహించి ఉంటాడు. పైభాగం నుంచి రాయిని తొలగిస్తూ క్రమంగా ఒక అద్భుతమైన ఆలయాన్ని బయటకు తీశారు. ఇది ఒక వాస్తుశిల్పి ముందుగానే మొత్తం నిర్మాణాన్ని మనసులో చిత్రించుకున్న మహాకళాసృష్టి. ఒక్క పొరపాటు కోత జరిగితే, ఒక్క స్తంభం తప్పుగా తొలిగితే, ఒక్క గోడ బలహీనమైతే తర్వాత దాన్ని మళ్లీ జోడించే అవకాశమే లేదు. అందుకే కైలాస ఆలయ నిర్మాణం శిల్పకళతో పాటు గణన, కొలత, భారం, సమతుల్యత, స్థల వినియోగం అన్నింటి సమ్మేళనం. మనం కైలాసం ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మొదట రెండు వైపులా కనిపించేది భారీ ఏనుగు శిల్పాలు. ఇవి మన దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. ఏనుగు శరీరంలోని బలం, దాని కాళ్ల ఆకృతి, తల ఇంకా శరీరంపై పడే వెలుగు, రాతి అయినప్పటికీ అది కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు సాగితే నంది మండపం, దాని వెనుకే ప్రధాన ఆలయం. చుట్టూ రాతిగోడలు, వాటి మీద అంతులేని శిల్ప ప్రపంచం. ఒక్క క్షణం ఆగి పైకి చూస్తే మన తలపై ఉన్న ఆకాశం కూడా ఈ నిర్మాణంలో భాగమైపోయినట్లు అనిపిస్తుంది.

ఇది గుహలో ఉన్న ఆలయం కాదు, కొండ మధ్యలో బయటకు తీసిన ఆలయం. కైలాసం అనే పేరు శివుని పవిత్ర నివాసమైన కైలాస పర్వతాన్ని గుర్తుకు తెస్తుంది. అందుకే ఈ ఆలయ నిర్మాణంలోనూ ఒక పర్వత రూపకల్పనను ఊహించవచ్చు. మధ్యలో ప్రధాన ఆలయం, దాని ముందు నంది, చుట్టూ ప్రాకారాలు, రాతి గోడలపై దేవతలు, పురాణగాథలు, ఏనుగులు, దివ్యజీవులు, యోధులు, ఇంకా నృత్య భంగిమలు. అన్నీ కలిపి చూస్తే ఇది ఒక ఆలయం కాదు, రాతిలో సృష్టించిన ఒక విశ్వం. ఒకే రాయి నుండి చెక్కబడిన కైలాసనాథ దేవాలయాన్ని రాష్ట్రకూట రాజైన మొదటి కృష్ణుడి పాలనలో నిర్మించారు. బహుళ స్థాయి ఆలయ సముదాయమైన కైలాస ఆలయం ఏథెన్స్లోని పార్థెనాన్ కంటే 2 రెట్లు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయాన్ని త్రవ్వటానికి కళాకారులు సుమారుగా 2 లక్షల టన్నుల బరువు గల 30 లక్షల క్యూబిక్ అడుగుల రాయిని తొలగించారని అంచనా వేస్తారు. ఆ తరువాత మనం కైలాసంలోని అత్యంత ప్రసిద్ధమైన శిల్పం ముందు నిలబడతాం. అది రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తున్న దృశ్యం. కింద ఉన్న రావణుడు శక్తిని మొత్తం వినియోగిస్తున్న భంగిమ. పైభాగంలో కైలాసం, అందులో శివుడు. ఒకే శిల్పంలో 2 విభిన్న భావాలు. కింద ఉత్కంఠ, పైభాగంలో ప్రశాంతత. రాయి కదలదు, కాని ఆ శిల్పాన్ని చూస్తే రావణుని శరీరంలో బలం కనిపిస్తుంది. ఆ పర్వతం కంపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇందులో శివుడి స్థిరత్వం కనిపిస్తుంది. కదలని రాయిలో కూడా కదలికను సృష్టించడం అద్భుతమైన శిల్పకళకు పరాకాష్ట. కైలాసం గోడల వెంట నడుస్తూ వెళ్తే రామాయణం, మహాభారతం, శివపురాణాల నుంచి వచ్చిన అనేక దృశ్యాలు మన ముందుకొస్తాయి. ఒకచోట యోధులు, మరోచోట దేవతలు, ఇంకోచోట యుద్ధ దృశ్యం, మరొకచోట నృత్యం, ఇంకోచోట శివపార్వతుల భావప్రపంచం. ఈ శిల్పాలను ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వెళ్తుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ కాలంలో అందరికీ చదవడం సాధ్యం కాకపోయినా కథలు మాత్రం అందరికీ చేరాలి. అందుకే ఆ గోడలు పుస్తకాలయ్యాయి, ఆ శిల్పాలు అక్షరాలయ్యాయి. దేవతలు అందులో పాత్రలయ్యారు. ఆ ఆలయం ఒక దృశ్య గ్రంథంలా మారింది. కైలాసం యొక్క వాస్తుశిల్ప ప్రాధాన్యత కైలాసాన్ని కేవలం ఒక అందమైన ఆలయంగా చూడటం దాని గొప్పతనాన్ని తగ్గించడమవుతుంది. దీని ప్రాధాన్యత కనీసం 4 స్థాయిల్లో కనిపిస్తుంది. మొదటిది, ఇది ఏకశిలా నిర్మాణం. మొత్తం ఆలయ సముదాయాన్ని ఒకే రాతి కొండ నుంచి బయటకు తీశారు. 2వది, ఈ ఆలయాన్ని రాక్ కట్ రూపంలో అనువదించడం. సాధారణంగా నిర్మించే దేవాలయ వాస్తుశిల్ప అంశాలను ఈ రాతిలోనే రూపొందించడం. 3వది, వాస్తుశిల్పం, చిత్రకళల సమ్మేళనం. ఇది ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, దాని గోడలు కూడా శిల్పాలతో నిండి ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పురాతన చిత్రాల అవశేషాలు కూడా కనిపిస్తాయి. 4వది, పరిమాణం ఇంకా సమతుల్యత. భారీ ఏనుగుల నుండి సూక్ష్మమైన అలంకరణల వరకు ఇందులో ఎంతో చక్కని పరిమాణంతో ఇంకా సమతుల్యతతో చెక్కబడ్డాయి. విశాల ప్రాంగణం నుంచి చిన్న చిన్న శిల్పాల వివరాల వరకు అన్నింటినీ ఒకే నిర్మాణంలో సమన్వయం చేయడం ఆనాటి శిల్పకళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వచ్చేవారం ఎల్లోరా గుహలకు సంబంధించిన మరిన్ని అద్భుతమైన విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరీ.

0: శ్రోతలు, మీరింతవరకు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమంలో మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. శ్రోతలు, ఈ కార్యక్రమం యొక్క తరువాయి భాగం వచ్చేవారం ఇదే సమయానికి ప్రసారమవుతుంది. తప్పక వినండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ప్రభాత రేఖలులో ఇప్పుడు విందాం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ప్రతి మనిషి జీవితంలో విద్యకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. చదువు మనిషికి జ్ఞానాన్ని అందించడమే కాకుండా మంచి చెడులను గుర్తించే వివేకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను కలిగిస్తుంది. సమాజ అభివృద్ధికి అక్షరాస్యత ఎంతో అవసరం. మానవ గౌరవానికి, ప్రాథమిక మానవ హక్కులకు మరియు సామాజిక సమగ్ర వికాసానికి అక్షరాస్యత అత్యంత కీలకమైన పునాది అని ప్రపంచానికి చాటి చెప్పడానికి నిరక్షరాస్యత అనే సామాజిక చీకటిని రూపుమాపి సమాజంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్యావకాశాలను చేరువ చేయడానికి మరియు సమగ్ర సుస్థిర సమాజ నిర్మాణంలో విద్య యొక్క శక్తిని పెంపొందించడానికి ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించబడుతోంది. 1966 అక్టోబర్ 26న యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సమావేశంలో తీసుకున్న చారిత్రక నిర్ణయం మేరకు సెప్టెంబర్ 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా అధికారికంగా ప్రకటించగా 1967 సెప్టెంబర్ 8 నుండి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో 1965 సెప్టెంబర్ 8 నుండి 19 వరకు జరిగిన విద్యా మంత్రుల ప్రపంచ కాంగ్రెస్లో నిరక్షరాస్యత నిర్మూలనపై అంతర్జాతీయ కార్యాచరణను రూపొందించారు. టెహ్రాన్ సదస్సు సిఫార్సుల మేరకు 1966లో యునెస్కో సెప్టెంబర్ 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యారంగంలో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఇంకా మన దేశంలో ఈ అక్షరాస్యత దినోత్సవం ఎలాంటి మార్పులను తీసుకువచ్చిందో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కేవలం 18% ఉన్న భారత అక్షరాస్యత రేటు నేడు విశేష పురోగతిని సాధించింది. 1988లో నేషనల్ లిటరసీ మిషన్ నిరక్షరాస్యులైన వయోజనులకు ప్రాథమిక విద్యను అందించే లక్ష్యంతో ప్రారంభమైంది. ఇక సర్వశిక్ష అభియాన్ అలాగే విద్యా హక్కు చట్టం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను రాజ్యాంగ ప్రాథమిక హక్కుగా మార్చారు. ఉల్లాస్ కార్యక్రమం 2022 నుంచి 2027 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నవభారత సాక్షరత కార్యక్రమం ద్వారా 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులకు ఆధునిక ప్రాథమిక మరియు డిజిటల్ విద్యను అందించడం. అక్షరాస్యత అంటే కేవలం సంతకం పెట్టడం లేదా పుస్తకం చదవడం మాత్రమే కాదు, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం కూడా. డిజిటల్ అక్షరాస్యత ఇందులో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు ప్రభుత్వ ఆన్లైన్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోగల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇక ఆర్థిక అక్షరాస్యత విషయానికొస్తే బ్యాంకింగ్ సేవలు, యూపీఐ లావాదేవీలు, పొదుపు పథకాలు మరియు సైబర్ మోసాల పట్ల స్పృహ కలిగి ఉండాలి. ఇంకా ఆరోగ్య అక్షరాస్యత విషయానికొస్తే ప్రాథమిక పారిశుద్ధ్యం, సమతుల్య పోషకాహారం మరియు వ్యాధుల నివారణ పట్ల శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా స్త్రీలలో అక్షరాస్యత పెరిగితే సమస్త సమాజం అభివృద్ధి చెందుతుంది అని ప్రపంచ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్షరాస్యతే అభివృద్ధికి తొలిమెట్టు. విద్యావంతులైన ప్రజలతోనే బలమైన అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించగలం. అందువల్ల అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం మనకు విద్య యొక్క విలువను గుర్తుచేసే ముఖ్యమైన రోజు. ప్రతి ఒక్కరికీ విద్య, అందరి అభివృద్ధికి బాట అనే సంకల్పంతో ముందుకు సాగుదాం.

ప్రభాత రేఖలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటలు. ముందుగా ఎవడు ఈ చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ స్వీయ సంగీతంలో సుచిత్ సురేషన్తో కలిసి ఆలపించిన కృష్ణ చైతన్య సాహిత్యాన్ని ముందుగా విందాం.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట నేను లోకల్. ఈ చిత్రం కోసం కపిల్ సమీరా భరద్వాజ్ కలిసి ఆలపించిన శ్రీమణి సాహిత్యమది, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఉదయరాగంలో సినిమా పాటలు వింటూ ఉన్నాం. తరువాత వినబోయే పాట భీమ్స్ సిసిరోలియో స్వీయ సంగీతంలో చిన్మయ్యతో కలిసి ఆలపించిన భాస్కర భట్ల సాహిత్యాన్ని విందాం. డెకాయిట్ ఈ చిత్రం నుంచి.

ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు కార్యక్రమంలో తరువాత వినబోయే పాట పిల్లా నువ్వులేని జీవితం. ఈ చిత్రం కోసం అనూప్ రూబెన్స్ స్వీయ సంగీతంలో రాహుల్తో కలిసి ఆలపించిన భాస్కర భట్ల సాహిత్యాన్ని ఇప్పుడు విందాం.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ రచన సంగీతంలో శ్రావణ భార్గవితో కలిసి ఆలపించిన గీతమది. ఉదయరాగం కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు

వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో ఇప్పుడు విందాం బృందావనం. ఈ చిత్రం కోసం ఫెర్నాండెజ్, రంజిత్, రేవతి వీళ్లు కలిసి ఆలపించిన కృష్ణ చైతన్య సాహిత్యాన్ని విందాం. సంగీతం ఎస్ తమన్.

శ్రోతలు, ఉదయరాగం కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట సాహో. ఈ చిత్రం కోసం అనిరుద్ధ్, ధన్వీ, ధనుషాలి, తనిష్క్ కలిసి ఆలపించిన తనిష్క్. సాహిత్యమది, సంగీతం తనిష్క్ భాగ్వీ.

0: Fest 2026 in Mumbai. Defence Acquisition Council clears capital acquisition proposals worth over 1,10,000 crore rupees for defence forces. Luxembourg backs India's bid for permanent seat in UNSC. India joins US and 24 other countries to shape development of next generation 6G networks. Delhi police arrests three members of family that owned collapsed building in Satyaniketan area of the national capital. And India set to feature in four gold medal finals at World Archery Para Series in Ahmedabad today. And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి.
2: ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, సురక్షితంగా తిరిగి వచ్చిన ఏడుగురు గల్లంతైన మత్స్యకారులు సహా పొలంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నతంగా రాణించి భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 590కి పైగా మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు చెక్కులను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వంలో ఇంజనీరింగ్ నీట్ యూపీఎస్సీ ఐఐటి పరీక్షల్లో డిజిటల్ సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచుకోవాలని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యత దేశభక్తి అంకితభావంతో 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో ప్రజాసేవకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం అభివృద్ది సుపరిపాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాల సేవలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు 100,000 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. గోదావరి పుష్కరాల సన్నద్దతలో భాగంగా పుష్కర ఘాట్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలు 2027 అఖండ గోదావరి పరివాహక ప్రాంతాలైన వాడపల్లి, అంతర్వేది, కోటిపల్లి, అప్పనపల్లి, కుండలేశ్వరం, గోదావరి తీరంలో ఆధ్యాత్మికత, దైవభక్తి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి విశిష్టతను పెంపొందించే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. గోదావరి పుష్కర ఘాట్ల నిర్వహణ పనులపై దృష్టి సారించి శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఆగస్టు 3వ తేదీన ఓడల్రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ముత్యాలమ్మ అనే ఫిషింగ్ బోటు 15 రోజుల డీప్ ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారు. అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో ఈ బోటు రిజిస్టర్ అయి ఉండగా బోట్లో మొత్తం 7 మత్స్యకారులు క్రూజ్ సభ్యులుగా వేటకు వెళ్లారు. మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి సంబంధిత కేంద్ర ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేసినట్టు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కోస్ట్ గార్డు, నేవీ సహకారంతో విస్తృత గాలింపు చేశారు. 23 రోజుల అనంతరం ఆగస్టు 26వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మత్స్యకారుల ఆచూకీ లభించింది. దీంతో వీరందరినీ ప్రభుత్వం స్వగ్రామాలకు తరలించింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ అదనపు పట్టణ స్థానిక సంస్థ 8 మండలాలను చేర్చడం ఎంతో సంతోషదాయకమని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ ఐడియా దేవి పేర్కొన్నారు. 896.16 చదరపు కిలోమీటర్ల నుంచి 1,765.45 చదరపు కిలోమీటర్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం 19 మండలాలు, 7 పట్టణ స్థానిక సంస్థలు కలుపుకుని అముడా పరిధిని మరింత విస్తరించినట్టు జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జిల్లా కలెక్టర్ అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథు

0: అమలాపురం శాసనసభ్యులు హైతాబత్తుల ఆనందరావుతో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో మూడవ విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య, ఆరోగ్య రక్షణ సేవలందించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. రామచంద్రాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఇప్పటివరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచారానికి విన్నారు. రచన విఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం వరదగుడి. ఈనాటి వరదగుడి కార్యక్రమంలో సినీ నటి మీనా నటించిన చిత్రగీత కదంబం ఇప్పుడు విందాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తన అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ నటి మీనా. బాలునటిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి కథానాయికగా ఎదిగి దక్షిణ భారత చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మీనా. సహజమైన నటన, అందమైన అభినయం, భావోద్వేగాలను చక్కగా పలికించే సామర్థ్యం మీనాకు ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు పాట విందాం, మరిన్ని విశేషాలు పాట తరువాత.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వరదగుడి కార్యక్రమంలో సినీ నటి మీనా నటించిన చిత్రగీత కదంబం మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై. మీనా పూర్తి పేరు మీనా దురైరాజ్. ఆమె చెన్నైలో 1975 సెప్టెంబర్ 16 జన్మించారు. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ప్రవేశించి బాలనటిగా అనేక చిత్రాల్లో నటించారు మీనా. బాల్యంలోనే కెమెరా ముందు నటించటం వల్ల ఆమెకు చిన్న వయస్సులోనే నటనపై మంచి అనుభవం ఏర్పడింది. బాలనటిగా నటించిన సమయంలోనే ఆమె ప్రతిభ సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కథానాయికగా అవకాశాలు రావడంతో దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఆమె కెరీర్ కొత్త దశలోకి ప్రవేశించింది. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: వరద గుడి కార్యక్రమంలో సినీ నటి మీనా నటించిన చిత్రగీత కదంబం వింటూ ఉన్నాం. కథానాయికగా మీనా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగు తమిళ చిత్రాల్లో ప్రముఖ కథానాయకులతో కలిసి నటించి మంచి పేరు సంపాదించారు. ఆమె నటనలో సహజత్వం, హావభావాలు, సంభాషణలను పలికించే తీరు ప్రత్యేకంగా ఉండేవి. తెలుగు చిత్రసీమలో ఆమె నటించిన సీతారామయ్య గారి మనవరాలు, చంటి, అబ్బాయి గారు, సుందరకాండ, ముత్తు వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ముఖ్యంగా కుటుంబ కథాచిత్రాలు, ప్రేమకథలు, భావోద్వేగభరితమైన పాత్రల్లో మీనా తన నటనా ప్రతిభను చాటుకున్నారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వరదగుడి కార్యక్రమంలో సినీ నటి మీనా నటించిన చిత్రగీత కదంబం మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై తమిళ చిత్రసీమలో కూడా మీనాకు మంచి గుర్తింపు లభించింది. రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్, అర్జున్ తదితర ప్రముఖ నటులతో కలిసి ఆమె నటించారు. మలయాళ చిత్రాల్లోనూ ఆమె అనేక మంచి పాత్రలు పోషించారు. ఇంకా తెలుగు చిత్రసీమలో మీనాకు ఎంతో గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో చంటి ఒకటి. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంది. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ పాత్రలో ఆమె సహజమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రం విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో మీనాకు మరింత ఆదరణ పెరిగింది. మీనాకు మరొక మంచి పేరు తెచ్చిన మరొక ముఖ్యమైన చిత్రం సీతారామయ్య గారి మనవరాలు. ఈ సినిమాలో కుటుంబ అనుబంధాలు, ప్రేమ, బాధ్యత వంటి భావాలను ఎంతో చక్కగా చూపించారు మీనా. తన పాత్రకు తగిన విధంగా భావోద్వేగాలను వ్యక్తీకరించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు. మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

మీనా ప్రతిభ ఒకే భాషకు పరిమితం కాలేదు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోని సినిమాలలో నటించారు. భిన్నమైన భాషలు, సంస్కృతులు, కథాంశాలకు అనుగుణంగా తన నటనను మార్చుకోవడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా మలయాళ చిత్రసీమలో కూడా ఆమెకు మంచి గౌరవం లభించింది. భాష మారినా పాత్రలోని భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలో మీనా విజయవంతమయ్యారు. మీనా కేవలం నటిగానే కాకుండా ఇతర కళల్లో కూడా ఆసక్తి చూపించారు. సంగీతం, నృత్యం వంటి కళలపై కూడా ఆమెకు ఆసక్తి ఉంది.

శ్రోతలు, మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ నటి మీనా నటించిన చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. సమయం 9 గంటలు దాటి 7 సెకండ్లు. శ్రోతలు, ఇప్పుడు విందాం చిత్రలేఖ. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు ఇప్పుడు విందాం. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే చిరునామాకు మీ పేరు, ఏ చిత్రం నుంచి పాట కావాలో ఆ వివరాలు, మీ ఊరి పేరు రాసి చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి తిరుపతి అన్నమయ్య సర్కిల్ 517501 ఈ చిరునామాకు మాకు పంపించండి. మరి కార్యక్రమంలో మొదటి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా రాస్తున్నారు. ఈ శ్రోతలందరూ దేవర ఈ చిత్రం నుంచి చుట్టమల్లే చుట్టేసింది అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.

చిత్రలేఖలు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు తర్వాత ఉత్తరం మనకు రాస్తున్నారు. తిరుపతి నుంచి రాశారు రవి, రాజేష్, విక్రమ్, నవీన. ఈ శ్రోతలు 8 వసంతాలు ఈ చిత్రం నుంచి అందమా అనే పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, వీళ్లందరి కోసం ఈ పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
2: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
1: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
2: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
1: వనితాలోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
2: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
3: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై. తర్వాత ఉత్తరం మనకు రాశారు సూర్య ఐపీఎస్. ఈ చిత్రం నుంచి నెలరాజా ఇటు చూడరా అనే పాటను మాకోసం వినిపించండి అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ రాశారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. తరువాత ఉత్తరం రాశారు ఇంటింటి రామాయణం. ఈ చిత్రం నుంచి ఇంటింటి రామాయణం ఈ పాటను మా అందరి కోసం వినిపించగలరు అంటూ కోనసీమ జిల్లా మామిడి గుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవానీ, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ రాస్తున్నారు. మా కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై. శ్రోతలు తర్వాత ఉత్తరం మనకు రాస్తున్నారు. జగదీష్, వినోద్, దుర్గా భవానీ, జయలక్ష్మి, ఈ శ్రోతలందరూ చంద్రగిరి నుంచి రాస్తున్నారు. వీరు రాజు వెట్స్ రాంబాయి, ఈ చిత్రం నుంచి రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.

ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కే

0: ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772466605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు చిత్రలేఖకు తర్వాత ఉత్తరం రాస్తున్నారు. తిరుపతి నుంచి, తిరుపతి కొత్త వీధి నుంచి ఈ శ్రోతలు రాస్తున్నారు. యామిని, గీత, మాధురి, విజయలక్ష్మి, శాంతమ్మ, గంగ, ఈ శ్రోతలందరూ పవిత్ర బంధం ఈ చిత్రం నుంచి మాయదారి మాయదారి అందమ్మ ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ రాశారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0877 జత చేసి 22446605 లేదా 22446606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
3: శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. ఆ తర్వాత క్రీడా ప్రపంచం ప్రసారమవుతుంది. 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. తర్వాత ఉత్తరం మనకు రాస్తున్నారు. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుక చౌదరి. ఈ శ్రోతలందరూ 100% లవ్ ఈ చిత్రం నుంచి డియాలో డియాలో ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.
4: రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
5: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యవతి
4: వాళ్ళ మొగుల్ని వదిలేశారంట.
5: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గాని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: Jesus, hein?
1: É, esse Jesus fiz aí foi, bate no mostão.
0: అంత గొప్ప వేస జర మాకు కూడా చూపించరాదే.

0: మనం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
0: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
0: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 6:30 భక్తి కుసుమాలులో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై. తరువాత మనకు ఉత్తరం రాస్తున్నారు వడమాలపేట నుంచి శిరీష, భవాని, యామిని, శాలిని, రవి, శేఖర్, సుబ్రహ్మణ్యం. ఈ శ్రోతలందరూ విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రం నుంచి నేనో బటర్ఫ్లై ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.
4: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
5: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: చిత్రలేఖలు, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. తరువాత ఉత్తరం మా అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారు సమర్పించు చిత్రలేఖ కార్యక్రమం నిర్వహిస్తున్న టీమందరికీ మా యొక్క అభినందనలు అంటూ రాస్తున్నారు. ధన్యవాదాలండి. గుత్తి రోడ్డు, రాణినగర్, అనంతపురం జిల్లా నుంచి ఈ ఉత్తరం రాస్తున్నారు. బొజ్జప్పగారి, రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, చంద్రిక, ఈ శ్రోతలందరూ 20వ శతాబ్దం ఈ చిత్రం నుంచి అమ్మను మించి దైవమున్నదా అనే పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, వీళ్ళందరి కోసం ఈ పాట.

103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. చిత్రలేఖ, ఇందులో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. శ్రోతలు, ఈరోజు ఆఖరి ఉత్తరం ఏ ఉత్తరమో చూద్దాం, ఏ పాట అడుగుతున్నారో కూడా చూద్దాం. ఈ ఉత్తరం మనకు రాస్తున్నారు తిరుపతి నుంచి రాజేష్, సరోజ, నాగేంద్ర, మల్లికార్జున్, ఇందు రాశారు. ఈ శ్రోతలందరూ కొరియన్ కనకరాజు, ఈ చిత్రం నుంచి రాసాగుమ్మాడి ఈ పాటను మాంద్రి కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈనాటి చిత్రలేఖ కార్యక్రమంలో చివరిగా ఈ పాట విందాం.

శ్రోతలు, మీరింతవరకు చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటి పైకప్పుపై సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 78,000 రూపాయల వరకు రాయితీ అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పీఎం కుసుమ్ పథకం కింద రైతులు బీడుభూమి లేదా వ్యవసాయ భూమిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పొందే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద నీటి లభ్యత కోసం రైతులు డీజిల్పై ఆధారపడడాన్ని తగ్గించి సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపులను వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సోలార్ పార్కుల పథకం కింద భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్న మత్స్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశంలో క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛ ఇంధన పరివర్తనలో సౌరశక్తి అత్యంత శక్తివంతమైన చోదక శక్తుల్లో ఒకటిగా మారింది. దీనికి అనుగుణంగా దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వ వ్యవస్థలతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎఫ్ఎస్పివి ప్రాజెక్టుల అభివృద్దిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఎఫ్ఎస్పివి ప్రాజెక్టు కింద జలాశయాలు, చెరువులు, కాలువలు, పారిశ్రామిక నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫామ్ల మీద సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ విధానం కొరతగా ఉన్న భూవనరుల కోసం పోటీ పడకుండా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్గత జలవనరులను ఉపయోగించుకుంటుంది. మొత్తం 570 కోట్ల రూపాయలను ఈ పథకం అమలుకు కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2026 జులై 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది. 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు చేసేందుకు అదనపు భూసేకరణ అవసరం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం, మొత్తం 10,000 మెగావాట్ల సామర్థ్యం గల ఇంధన నిల్వ వ్యవస్థలతో పాటు 5,000 ఉత్పాదక మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులను అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదకంగా వినియోగించుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెబుతూ,
1: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జైసా దేఖతే హై కి హమారే యహాన్ సోలార్ కెపాసిటీ వరల్డ్ కే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్ కెపిటా కే హిసాబ్ సే దేఖే తో వన్ ఆఫ్ ది వరల్డ్ హైయెస్ట్ ఆనా దేశ్ మే లగీ హై. అబ్ ఇస్మే జో హమారి వాటర్ బాడీస్ హై ఉస్కే సర్ఫేస్ ఏరియా కో కైసే యూజ్ కరే సోలార్ కే లియే వో స్కీమ్ ఆజ్ మానే ప్రధానమంత్రి జీ నే అప్రూవ్ కీ హై. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జితనే వాటర్ బాడీస్ హై, డ్యామ్స్ హో, లేక్స్ హో, కెనాల్స్ హో, ఉన్ సబ్కా ఉపయోగ్ కర్కే జో సోలార్ పవర్ జనరేషన్ కెపాసిటీ క్రియేట్ కర్నా హై ఉస్కా అప్రూవల్ లియా గయా ఆజ్. 102 గిగావాట్ యానే 1,00,000 మెగావాట్ కి కెపాసిటీ పొటెన్షియల్ హై భారత్ మే.
0: 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం అంటే 10,000 మెగావాట్ గంటల ఇంధన నిల్వ వ్యవస్థలను వీటితో పాటు ఏర్పాటు చేస్తారు. జాతీయ సౌరశక్తి సంస్థ అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని జలాశయాలు, ఇతర అనువైన నీటి వనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 GWP మేర సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా.

వేసింది. ఈ పథకం కింద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు విజయవంతంగా ప్రారంభమైన తర్వాత ప్రతి మెగావాట్కు కోటి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది.

0: कैपेसिटी भारत में क्रिएट की जाएगी और 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा स्कीम में। 2 घंटे की एनर्जी स्टोरेज भी स्कीम में रखी गई है जिससे कि जो पीक डिमांड है उसको प्रॉपरली मॉड्यूलेट किया जा सके। प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग। सबसे अच्छी बात है कि इसमें लैंड एक्विजिशन की जरूरत नहीं है और एग्जिस्टिंग रिजर्वॉयर्स, कैनाल्स, इंडस्ट्रियल पॉन्ड्स, इन सबका उपयोग किया जा सकता है। और एक एडिशनल बेनिफिट ये मिलेगा कि जो पानी का इवेपोरेशन हो जाता है वो बचेगा।
1: జలవనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సూర్యరశ్మిని గ్రహించి దాన్ని విద్యుత్గా మార్చే పరికరాన్ని సోలార్ ప్యానల్ లేదా సౌర ఫలకం అంటారు. ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ అనేది నీటి ఉపరితలంపై సౌర ఫలకాలను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేసే నూతన సాంకేతిక విధానం. జలాశయాలు, సరస్సులు, చెరువులు, నీటి రిజర్వాయర్లపై తేలియాడే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి వాటిపై సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ ప్లాట్ఫామ్లు గాలికి కొట్టుకుపోకుండా నీటి అడుగున లేదా ఒడ్డున బలమైన తాళ్లు, లంగర్లతో భద్రంగా కలుపుతారు. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటి అడుగున ఉండే ప్రత్యేక కేబుల్స్ ద్వారా ఒడ్డున ఉన్న గ్రిడ్కు చేరుస్తారు. నీటి చల్లటి ప్రభావం వల్ల సౌర ఫలకాల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. నీటి ఉపరితలాన్ని సౌర ఫలకాలు కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా తగలక నీరు ఆవిరి కావడం తగ్గుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమి అవసరం లేదు కాబట్టి వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు భూమి ఆదా అవుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు నీటి ఆవిరిని తగ్గించి జలవనరులను రక్షించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించని స్వచ్ఛమైన శక్తిని అందిస్తాయి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా జలాశయాలు, అంతర్గత జలవనరులను వినూత్నంగా ఉపయోగించడం వల్ల దేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యం విస్తరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రధానమంత్రి వివరించారు.
2: अपने सोलर एनर्जी जनरेशन कैपेसिटी को 32 टाइम्स बढ़ाया है। आज भारत दुनिया का तीसरा सबसे बड़ा सोलर पावर जनरेटिंग नेशन है।
1: ఈ పథకం అమలు వల్ల జలాశయాలను, పారిశ్రామిక చెరువులను సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం భూవనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. భూమి వనరులపై భారం తగ్గడంతో పాటు రిజర్వాయర్ల ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తవుతుంది. ఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పథకం నీటి వనరుల గరిష్ట వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఈ పథకం అమలు వల్ల దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తేలియాడే ప్లాట్ఫామ్లు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, మాడ్యూల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలు వంటివి ఇతర కీలక భాగాల దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల రంగంలో దాదాపు 28,500 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల నుంచి 7 రెట్లకు పైగా పెరిగి 5,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు దోహదపడుతుంది. ఈ పథకం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇంధన లక్ష్యాలకు మద్దతునిస్తుంది. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ పథకం ఆమోదంతో దేశంలో సౌర విద్యుత్ రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన భారతదేశాన్ని స్వచ్ఛమైన హరిత ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ఒకే తాటిపైకి తెస్తూ వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు. ప్రధాన

ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: BFM 101.3.
1: ఎస్బీన్ టూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 హరివెల్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. దశావతారం ఫిల్మ్ నుంచి సాంగ్ వినేశారు కదా, ఇక 10 గంటలు దాటి 12 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నేను మిమ్మల్ని అడిగాను, సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మరి దీనికి ఆన్సర్స్ పంపించింది ఎవరు? ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ సక్కుబాయి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. బాగున్నారా అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి, కానీ ఆన్సర్ అయితే రాలేదండి. ఓకే, దెన్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి పంపించారు. అలాగే రాధాగారు, మున్నగారు వీళ్ళు కూడా పంపించారు, హరివెల్లుకు స్వాగతం అని మాత్రమే. నెక్స్ట్ చల్లపందిరామర్ అండ్ మోనిషా మధురై నుంచి మెసేజ్ పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ తేజు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు ఆన్సర్. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, వెరీ గుడ్ మార్నింగ్, కరెక్ట్ ఆన్సర్. ఇక అప్పడిన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత భాస్కర్ గారు ఫ్రం పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇప్పుడే ట్యూన్ చేశానంటూ దేవసేన గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, శ్రోతలందరికీ శుభోదయం అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో వీసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి మెసేజ్ పంపించారు. కొనకొండ్ల రమణారావు, కవిత, జోష్నవి అండ్ మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, హాయ్ తేజు గుడ్ మార్నింగ్ అంటూ బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ అశోక్ గారు గనవరం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. అందుకే ఈ టైగర్ రిజర్వ్, సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఇందాకంతా మనము ఎక్కడ ఏ ప్రదేశం గురించి మాట్లాడుకున్నాము అంటే మెయిన్ గా జోరుగా హుషారుగా లో మనం చెప్పుకున్న టెంపుల్స్ అన్ని ఏ స్టేట్ లోవి, సో అదే స్టేట్ అనమాట ఆన్సర్ కూడా. నెక్స్ట్ మెసేజ్ ఇంకొకటి వచ్చింది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్త గారు మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్. సో ఆన్సర్ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది, తమిళనాడు. సో సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వన్యప్రాణి అభయారణ్యం, సో అతి పెద్దదనమాట అది విషయం. సో ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చక్కగా వినేసి ఆన్సర్స్ పంపించేయచ్చు. అయితే మన దేశంలో జామున్ పండును అంటే బ్లాక్ ప్లమ్ అని పిలుస్తారు, ఇంకొన్ని చోట్ల మనం ఏమంటే ఇండియన్ బ్లాక్ చెర్రీగా కూడా పిలుస్తాం. సో జామున్ పండు, మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో విన్నారు కదా, జామున్ పండు లేకపోతే బ్లాక్ ప్లమ్ అని కూడా పిలవచ్చు. మరి మన దేశంలో ఈ జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టేడియం టూ విత్ భారతీ ఎఫ్ఎం 101.3.

FM 101.3. మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగాను కదా. సో ఇక మనమైతే హరివేలు ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. మరి మనకు వచ్చిన మెసేజెస్ విషయానికి వచ్చేస్తే, పెడన జోగునందన కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మాకు వచ్చిన మెసేజ్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. చల్లపందిరమ్మర్ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు.

అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. హాయ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఓకే. కానీ ఇది కాదు అండి, ఫస్ట్ ఒక స్టేట్ ఉంది, దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఈ స్టేట్ ఉంటుంది. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, కరెక్ట్ ఆన్సర్. కొనకొండ రమణారావు గారు, కవిత, జోష్ణవి అండ్ మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ గా. నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ తేజు గారు, బాగున్నారా అంటూ నెల్లూరు జిల్లా నుంచి, ఉదయగిరి నుంచి అనూష డానియల్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ గా పెట్టారు. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవజి, సక్కుబాయి, మహబూబ్ నగర్ జిల్లా ముసపేట గ్రామం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే రాలేదు కానీ సాంగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ తో ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. ఇక రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే పెట్టలేదు. శ్రావ్యశ్రీ, పండు, అర్జున, జ్యోత్స్న, మున్నయ్య, మున్నేష, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి తర్వాత బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు జోరుగా హుషారుగాలో గుడులు టెంపుల్స్ గురించి చాలా బాగా చెప్పారండి అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. ఇక క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయని అంటున్నారు, ఇంకా ఆన్సర్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. క్వశ్చన్ ఏం లేదండి, మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో మనం ఇండియన్ బ్లాక్ చెర్రీగా పిలుస్తాం, నేరేడు పండ్లు అంటాం తెలుగులో, అచ్చ తెలుగులో. ఇది ఇందాకే చెప్పేసి ఉంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది ఆన్సర్ అని చెప్పేసి, సో అప్పుడే అనకూడదు, తర్వాత చెప్దామని ఆగాను, ఓకేదా. సో మన దేశంలో జామున్ ఫ్రూట్ ని ఎక్కువగా అత్యధికంగా అంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగా. సో ఇంకా ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్, లక్నో అంటూ మెసేజ్ చేశారు, కానీ డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, కానీ రాంగ్ ఆన్సర్ అండి. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట, ఓకే దెన్. సో ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఇదన్నమాట ఆన్సర్, మహారాష్ట్ర. ఎక్కువగా మన ఇండియాలో ఈ బ్లాక్ ప్లమ్ లేదా ఇండియన్ బ్లాక్ చెర్రీ, మనం అచ్చ తెలుగులో నేరేడు పండు, సో ఇది ఉత్పత్తి చేసేది ఎక్కడ ఎక్కువగా అంటే మహారాష్ట్ర అనమాట. సో స్వదేశీ పండుగ పిలుస్తాం దీన్ని, అదనమాట విషయం. ఇంకొక రెండు మెసేజ్లు వచ్చాయి. నెక్స్ట్ ఓకే, రాజేశ్వరి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ గా వచ్చిన మెసేజ్ అదనమాట ఇవన్నమాట. దెన్ నెక్స్ట్ ఇంకా థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన జోరిగా హుషారుగా అయిపోయింది కదా హరివిల్లు ప్రోగ్రామ్ లో.

ఎస్ భాస్కర్ గారు పెడర నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా మహారాష్ట్ర అని చెప్పేస్తూ. ఓకే, దెన్ ఇప్పుడు ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ మన హరివెల్లు ప్రోగ్రామ్ లో బ్రహ్మోస్ మిసైల్ గురించి వినే ఉంటాం కదా. సో బ్రహ్మోస్ క్షిపణి, మరి ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా దీన్ని అభివృద్ది చేసింది? మరి విన్నారు కదా, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి అభివృద్ది చేసింది? మరి వింటే కనుక ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి. బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ది చేసింది? సో ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: तक, तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 10:40 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ధ్రువ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. ఇక నేను అడిగాను మిమ్మల్ని, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ది చేసింది? మరి ఆన్సర్స్ అయితే నాకు ఇప్పటిదాకా చాలా మంది పంపించేశారు. 25 మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజ, శిరీష, ఓంకార్ అండ్ లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ చేశారు కానీ దుబాయ్ అంటున్నారు. కాదండి, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. ఎల్ఎస్సీ కాలనీ

నెల్లూరు హరనాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. పడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి వినమూరు నుంచి పసుపులేటి వెంకటరత్నం గారు. ఓకే దెన్, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి రాజవరం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. జాన్సన్ ఫ్రం విజయవాడ తేజు గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్రావు, స్వరూప, రవీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిఖిల్ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఓకే సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం సో అందరూ కరెక్ట్ గానే గెస్ చేసేసారు. ఇంతకు ఈ ఆన్సర్ ఏంటి, బ్రహ్మోజ్ అని వినగానే మనకి ఖచ్చితంగా ఇండియా అండ్ రష్యా కలిసి పనిచేశారని ఈజీగా తెలిసిపోతుంది. సో బ్రహ్మోజ్ క్షిపణిని ఏ దేశంతో కలిసి ఇండియా పనిచేసింది అంటే రష్యా. సో రష్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ రోజు మన హరివిల్లులో అడగబోయేది ఏంటంటే, సో ఈ రోజు మన హరివిల్లు ప్రోగ్రామ్ లో మోడర్న్ ఇండియా 1885 to 1947 ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? సో విన్నారు కదా, మోడర్న్ ఇండియా 1885 to 1947 ఇది ఆ బుక్ పేరు. సో మోడర్న్ ఇండియా 1885 to 1947 మరి ఈ పుస్తక రచయిత ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి వింటూ చేస్తూ ఉన్నారు కదా. మనమైతే దూకుడు ఫిల్మ్ నుంచి సాంగ్ వినేసాం. నేను మీ ఆర్జే తేజు అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మోడర్న్ ఇండియా 1885 to 1947 పుస్తక రచయిత ఎవరు అని అడిగాను కదా. మరి చూద్దాం. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండూరు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడనా కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడనా కరెక్ట్ ఆన్సర్. కొనగొండ రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రం చెన్నై కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యభార్గవి, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సాంగ్స్ చాలా బాగున్నాయంటూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఆన్సర్ కూడా పంపించారు. కొడుమూరు ఊర్మిళ వీరేష్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నూరుల్ అయాన్ అండ్ ఇనయా మీర్జా, ఎండి సిరాజుద్దీన్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ శ్రీరంగపూర్ నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. జాన్సన్ గారు ఫ్రం విజయవాడ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి రమేష్ లక్ష్మణ స్వామి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. కానీ ఆన్సర్ ఏంటో అర్థం కాలేదండి మీరు పెట్టింది. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్. వెంకట నారాయణ గారు అండ్ ఝాన్సీ ఖమ్మం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పసుపులేటి వెంకటరత్నం గారు వెనుమూరు నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం నరేష్ మెర్సీ విజయ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ రోజు షో చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆన్సర్ ఎక్కడ, శివకుమారి గారు బదర్పాల్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఇదే అండి ఇంకా లాస్ట్ క్వశ్చన్. టైం ఎగ్జాక్ట్లీ 10:54 అలా దాటి సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే సుమిత్ సర్కార్. మరి 1885 to 1947 మోడర్న్ ఇండియా ఈ పుస్తకాన్ని రచించింది సుమిత్ సర్కార్ అనమాట. సో మీకు అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫిజియోథెరపీ డే అండ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అనమాట. మరి ఈ సుమిత్ సర్కార్ గారు ప్రముఖ చరిత్రకారుడు అనమాట. 87 వయసులోనే 13 August 2026 అంటే రీసెంట్ గా న్యూఢిల్లీలో ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన ఆధునిక భారత చరిత్రలో ఒక ప్రముఖ పండితుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగిందనమాట. మెయిన్ గా ఈ మోడర్న్ ఇండియా 1885 to 1947 అనే బుక్ ని మాత్రం తొలిసారిగా 1983 ప్రచురించడం జరిగింది. మరి ఈ పుస్తకం మెయిన్ గా భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారిస్తూ రైతులు గురించి, కార్మికులు, అలాగే గిరిజన వర్గాల భాగస్వామ్యాన్ని ప్రముఖంగా చూపిస్తుందన్నమాట ఇది. సో చాలా బాగా రాసిన పుస్తకం అనమాట. సో ఇదన్నమాట ఇవాళ మన హరివిల్లు ప్రోగ్రామ్. సో విని ఎంజాయ్ చేస్తుంటారనుకుంటున్నాను. మరలి నెక్స్ట్ షోలో మరొక

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ మే. మినీరత్నగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మచిలీపట్నం పోర్టులో షిప్ యార్డ్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. సంస్థ మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. మొదటి దశలో 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మౌలిక సదుపాయాల కోసం 3,557 కోట్లు, ప్లాంట్ మెషినరీ కోసం 3,570 కోట్లు ఖర్చు చేయనుంది.

రాష్ట్రంలో పీఎం కుసుమ్ కింద ఫీడర్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న 228 మినీ సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1,162.80 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. 3 డిస్కంల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. పారిశ్రామిక అనుమతుల క్రమబద్దీకరణ, అనుమతులు ఇవ్వడం జాప్యాన్ని తగ్గించి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఓమ్ని బస్ వ్యాపార నిర్వహణ సౌలభ్యం చట్టం 2026 సవరణకు వీలుగా ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడల్లో ఇండియా ఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరి జీవితాన్ని ప్రసాదించిన వారమవుతామని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం ముందుకు రావాలని శ్రీకాకుళం హౌసింగ్ డీఈ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ శాఖ నరసన్నపేట నియోజకవర్గ విభాగాధిపతుల సహకారంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతంలో ప్రజలకు త్రాగునీరు అందించడానికి 1,400 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నట్లు జల్జీవన్ మిషన్ అధికారులు తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఎస్పీ ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. కమర్షియల్ మాస్ మూవీస్ అంటే కేవలం ఫైట్స్, పాటలు, అదిరిపోయే ఎలివేషన్స్ ఇవే మనకు గుర్తొస్తాయి కదా. కానీ అవే ఎలిమెంట్స్ కు ఒక అద్భుతమైన సోషల్ రెస్పాన్సిబిలిటీని లేదా ఒక మంచి సోషల్ మెసేజ్ ను జోడించి ప్రేక్షకులను ఆలోచింపజేసేటువంటి డైరెక్టర్స్ లో కొరటాల శివ గారు ముందుంటారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి వారి సినిమా ముచ్చట్లను మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ప్రభాస్ 2013లో హీరోగా వచ్చినటువంటి మిర్చి ఈ సినిమాతోనే కొరటాల శివగారు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఇందులో శివగారు చూపించినటువంటి పాయింట్ ఉంది చూసారా, అది వేరు. కత్తిపట్టి శత్రువుల్ని చంపడం కన్నా శత్రువును ప్రేమతో గెలవడమే అసలైన గొప్పదనం అనేటువంటి కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా మనకి చూపించారు. సో ఈ సినిమాలో అంటే ఈ సినిమాతో ప్రభాస్ కు బిగ్గెస్ట్ మాస్ హిట్ ఇచ్చారు అని చెప్పచ్చు. సో మరి ఇలాంటి మరిన్ని సినిమా విషయాలు అయితే మాట్లాడుకుందాం. వరకు చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం మిర్చి ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భక్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి కొరటాల శివ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సినిమాల గురించి అండ్ మహేష్ బాబు గారి కెరియర్ లోనే ఒక మంచి ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పుకోవచ్చు 2015లో రిలీజ్ అయినటువంటి శ్రీమంతుడు మూవీ. కోట్లు ఉన్నా కూడా ఒక పెద్ద ధనవంతుడి కొడుకు తన మూలాలను వెతుక్కుంటూ ఒక వెనకబడిన పల్లెటూరికి వెళ్లి ఆ ఊరిని ఎలా దత్తత తీసుకుని డెవలప్ చేశాడు అనేటువంటి కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. మనం సమాజం నుంచి చాలా తీసుకుంటాం, తిరిగి దానికి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ సమాజంపై ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో మనందరికీ తెలుసు. సో ఈ సినిమా తర్వాత నిజ జీవితంలో కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఊర్లను దత్తత తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. సో ఇంకా మరిన్ని ఇలాంటి సినిమాలకు సంబంధించినటువంటి విశేషాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వచ్చినటువంటి విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు 2016లో రిలీజ్ అయినటువంటి జనతా గ్యారేజ్ మూవీ. ఎన్విరాన్మెంట్ ని ప్రేమించే యువకుడు, సమాజంలో అన్యాయం జరిగితే తిరగబడే ఒక గ్యారేజ్. సో ఇలా ఉండేటువంటి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు ఈ సినిమా ద్వారా. ఒకవైపు నేచర్ యొక్క ఇంపార్టెన్స్ ని చెప్తూనే మరోవైపు ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని కూడా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు ఈ సినిమా ద్వారా. సో మరి జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మహేష్ బాబు గారితో కొరటాల శివ గారు చేసినటువంటి మరొక వండర్ భరత్ అని నేను. విదేశాల్లో చదువుకున్నటువంటి ఒక యువకుడు అరుంకోని పరిస్థితుల్లో సీఎం అయితే పాలన ఎలా ఉంటుంది అనేటువంటి ఒక పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తీర్చిదిద్దారు. మనం చిన్నప్పుడు ఒక ప్రామిస్ చేస్తే దానికి కట్టుబడి ఉండాలి అని నమ్మేవాళ్ళం కదండి. అయితే బాధ్యత లేనివాడు మనిషే కాదు అనేటువంటి సింపుల్ లైన్ ని బేస్ చేసుకుని రాజకీయాల్లో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఎలా ఉండాలో ఎంతో పవర్ఫుల్ గా ఈ సినిమా ద్వారా చూపించారు అని చెప్పచ్చు. అండ్ ఇంకా మరిన్ని సినిమా విషయాలైతే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఆచార్య అయితే మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ మరి రీసెంట్ గా వచ్చిన సినిమాల గురించి చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ లో కనిపించినటువంటి సినిమా దేవరా పార్ట్ 1. సో సముద్ర తీర నేపథ్యంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ విజువల్ యాక్షన్ డ్రామా సినిమా ఇది అని చెప్పొచ్చు. అక్రమ స్మగ్లింగ్ చేసేటువంటి మనుషులలో తప్పు చేయడానికి భయపడేలా ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించే నాయకుడిగా ఎన్టీఆర్ నటన అద్భుతమని చెప్పొచ్చు. భయం అనేది కేవలం బలహీనత కాదు, అన్యాయం జరగకుండా ఆపే ఒక బాధ్యత అని ఇదొక డిఫరెంట్ ఫిలాసఫీని చాలా బాగా ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు అని చెప్పొచ్చు. అండ్ వీరి సినిమాల్లో ముఖ్యంగా చెప్పాలంటే విలనిజం వెనక హీరో చేసే ఫైట్ వెనక ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది, అలాగే సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. సో హీ ఈజ్ అ మెసేజ్ ఓరియంటెడ్ మాస్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు మన కొరటాల శివ గారు. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం దేవరాయ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

అదండి మ్యాటర్. కొరటాల శివగారి సినిమాల గురించి మాట్లాడుకుంటే కేవలం కలెక్షన్స్ గురించి, రికార్డుల గురించే కాదు, అంతకంటే ముఖ్యంగా మన సామాజిక బాధ్యత గురించి కూడా మాట్లాడుకోవాలి. సినిమా అనేది కేవలం 3 గంటల వినోదం మాత్రమే కాదు ఫ్రెండ్స్, అది మన సమాజాన్ని ప్రతిబింబించేటువంటి ఒక అద్దం. కొరటాల శివగారు తన సినిమాలతో మనకు నేర్పించింది అదే. ఒక మనిషిగా పుట్టినందుకు మనకు మన చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒక లింక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో శ్రీమంతుడిలో చెప్పినట్టు సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం కదా, మరి దానికి తిరిగి ఇవ్వకపోతే ఎలా? అది డబ్బు మాత్రమే కానక్కర్లేదండి, పర్యావరణాన్ని కాపాడడం, పక్కవాడికి కష్టం వస్తే సాయం చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక మనిషిగా మనకున్నటువంటి కనీస సామాజిక బాధ్యతలే కదా. సినిమా థియేటర్లో హీరో పర్యావరణం గురించి మాట్లాడుతుంటే అక్కడైతే చప్పట్లు కొట్టేస్తాం, కానీ బయటకు వచ్చాక మనం కూడా ఒక మొక్క నాటగలిగితే, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగితే అదే కదా ఆ సినిమా సాధించినటువంటి అసలైన విజయం. ఒక మనిషిగా మనకు సామాజిక బాధ్యత ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. సో ఇదన్నమాట, మనకు సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ మనల్ని మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించడానికి మనకి ఒక రూట్ మ్యాప్ అనేది చూపిస్తుంది కొరటాల శివగారి సినిమాల ద్వారా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అరవింద సమేత వీర రాఘవ.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఫార్మామెక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రిక్వర్వ్ మహిళల టీమ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ చైనాకు చెందిన లియాండ్ చన్యుల్తో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత్ జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితి

వర్షాలు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని, వరదలు సంభవించే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సాలో ఓ నివేదికలో పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం భారత్పై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు సత్తాచాటాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026కు గాను ప్రదానం చేసిన 5వ స్వచ్ఛవాయు సర్వేక్షణ అవార్డుల్లో మిలియన్ ప్లస్ కేటగిరీ మొదలుకుని చిన్న పట్టణాల వరకు ఏపీలోని 11 నగరాలు, పట్టణాలు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి అవార్డులు కైవసం చేసుకున్నాయి. జాతీయ స్వచ్ఛవాయు దివస్ సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఆహార భద్రతా సంస్థ దక్షిణ జోన్ అంతర్రాష్ట కళా ప్రదర్శన పోటీలు ఆ సంస్థ దక్షిణ జోన్ కార్యనిర్వాహక సంచాలకులు జసింత లాజరస్ ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన జట్లతో పాటు ఎఫ్సీఐ చెన్నై జోనల్ కార్యాలయానికి చెందిన జట్టు పాల్గొంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సారి సూర్య ప్రవీణ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వింటారు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశం

0: మరి మన భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్, మహారాష్ట్రలో ఉన్నటువంటి కైలాసనాథ ఆలయం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఎక్కడ ఏ అతుకు లేకుండా ఒకే ఒక్క భారీ కొండను పైనుంచి కిందకు చెక్కుంటూ వచ్చి ఈ భారీ ఆలయాన్ని, గుహలను నిర్మించారు. అండ్ నిజంగా ఇది చాలా వండర్ఫుల్ థింగ్ కదా. మీలో ఎంతమంది చూశారు చెప్పండి ఈ కైలాసనాథ ఆలయం? చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దాదాపు 4 టన్నుల బరువైన రాతిని ఇందుకోసం తొలగించారట. అండ్ ఇప్పటికీ కూడా ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీస్తో ఇలాంటి గుహాలయాన్ని నిర్మించడం అనేది అసాధ్యం అని సైంటిస్టులు చెప్తున్నటువంటి ఆ అద్భుతాన్ని ఖచ్చితంగా మనం మన లైఫ్ టైంలో ఒక్కసారన్నా దర్శించి తీరాల్సిందే. సో మరి ఇలాంటి మరిన్ని వింత విశేషాలన్నింటినీ మరి మనమైతే మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా జిందాబాద్.
1: क्या हुआ रे, जल्दी चुप रे, लेटा चाचा.

0: గారు సర్కారు ఆఖరికి బేకార్ అంటే కూడా నాకు తెలుసు.
1: అదేరా మన చమత్కారు.
2: కిచెన్ సింక్ కవర్ కవర్ స్టార్ట్ చేయరాదే.
1: స్టార్ట్ మార్తనే కేల్తియా?

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేశాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తామంతే.
0: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: ఎంబీబీఎస్ తో జై బాలా.
1: ఎవర్రాది, ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work. For those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices, the Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories. Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period, 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్ లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్ లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు,

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తర్వాతి తరం నెట్వర్క్లు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్దరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్టాల స్పూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువ

ఆలోచనలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పీవీ సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత రహస్యమైన, వింతైన, చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం. అలాగే మేఘాలయలో ఉన్న క్రేమ్ లియత్ప్రా ఈ ప్రదేశాన్ని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన సహజ సిద్ధమైన సున్నపురాయి గుహల వ్యవస్థ. సో దీని పొడవు ఎంతో తెలుసా? దాదాపు 34 కిలోమీటర్లు అనమాట. అంటే ఈ గుహ లోపలికి వెళ్తే ఒక భారీ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ లాంటి పెద్ద పెద్ద హాల్స్ కనిపిస్తాయి. అండ్ ఇప్పటికీ కూడా ఈ గుహల్లో పూర్తి స్థాయిలో వెలుతురు చూడని ఎన్నో రహస్య మార్గాలు ఇంకా ఉన్నాయట. అలాగే అరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, సో ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకులో ఉన్నటువంటి బొర్రా గుహలు, సో వీటి గురించి కూడా మీరు వినే ఉంటారు కదా.

విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అరకు లోయలో ఉన్నటువంటి ఈ గుహలు కూడా ఒక సహజ సిద్ధమైన వింతే అని చెప్పొచ్చు. దాదాపు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం గోస్తనీ నది ప్రవాహం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఈ గుహల ప్రత్యేకత ఏంటంటే దీన్ని సరిగ్గా పై భాగంలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. గుహ లోపల నీటి చుక్కలు కింద పడి ఏర్పడినటువంటి స్టాల్క్రైట్స్, రాతి ఆకృతులు, శివపార్వతులు ఇలా మానవ మెదడు ఆకారాల్లో కనిపిస్తూ పర్యాటకులను

మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని గుహల గురించి మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ సర్కార్ వారి పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివేక్ భారతి ఎఫ్ఎం.

భారతి ఎఫ్ఎం 101.3. మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి గుహల గురించి. అండ్ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భీమ్టెకా కేవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాలగమనంలో వెనక్కి ప్రయాణించి ఆది మానవులు ఎలా బతికారో చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ భీమ్బెట్కా కేవ్స్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. యునెస్కో గుర్తించినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి గుహల్లో దాదాపు 30,000 సంవత్సరాల క్రితం నాటి ఆది మానవులు గీసినటువంటి రంగురంగుల చిత్రాలు ఇప్పటికీ చెరిగిపోకుండా ఉన్నాయి. వాళ్లు వేటాడే దృశ్యాలు, నాట్యాలు, మృగాల బొమ్మలు, సో ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యంతో మనకి వాళ్లు ఇలా జీవించారా అని ఒళ్ళు గగురు పొడుస్తుంది. అండ్ అలాగే ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని ఆకట్టుకోవడమే కాదండి, ప్రకృతి చరిత్ర పట్ల మనలో గౌరవాన్ని కూడా పెంచుతాయి. సో నెక్స్ట్ టైం మీరు హాలిడేస్ కి, నెక్స్ట్ అంటే క్రిస్మస్ హాలిడేస్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా దసరా హాలిడేస్, సో ఇలా హాలిడేస్ అయితే రాబోతున్నాయి కదా, సో మరి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు ఈసారి ఏ హిల్ స్టేషన్స్ కి వెళ్దాం, ఏ బీచ్ ప్లేసెస్ కి వెళ్దాం అనే కాకుండా ఇలా గుహలు, నేచురల్ గా కేవ్స్ ఉన్నటువంటి, ఇప్పుడు మనం ఎన్నో ప్రదేశాల గురించి చెప్పుకున్నాం కదా, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో అలాంటి ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుంది, అండ్ అంతేకాదు మన చరిత్ర ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో వీటి ద్వారా మన దేశం పట్ల మనకి గౌరవం కూడా పెరుగుతుంది. సో ఇదన్నమాట మరి మనం మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మరి ధీరా ప్రోగ్రామ్ లో అయితే మనం మీట్ అవుదాం. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సీఐపీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ సీఐపీ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వచ్చంద పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసం ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చంద పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ఆరోగ్యకరమైన పచ్చని రాష్టాన్ని నిర్మించుకోవడానికి పరిశుభ్రత అనేది అందరం కలిసికట్టుగా అలవర్చుకునే ఒక అలవాటని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 14,939 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ఉన్న ఏపీ జల్జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు

ధీర ప్రోగ్రామ్ కేతి మనం వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ అలాగే మరి మనకు శ్రావణ మాసం మంగళవారం శుక్రవారం చాలా స్పెషల్ కదండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ రోజు మంగళ శుక్రవారాల్లో పూజలు చేసుకుంటాం, లక్ష్మీదేవికి నోములు నోచుకునే వాళ్ళు ఉంటారు, ఇలా చేస్తుంటారు కదా. అయితే మనం నార్మల్ గా ఏంటి అమ్మవారిని అలా పటంలో చూసి నమస్కరిస్తూ ఉంటాం కదా, కానీ ఒకసారి నిశితంగా గమనిస్తే అమ్మవారు ఆ అష్టలక్ష్ముల రూపంలో ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే మన కళ్ళ ముందు తిరుగుతుంటారు. మన అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా ఇలా ప్రతిరోజు ఎన్నో పాత్రలు పోషిస్తున్నటువంటి ఆధునిక మహిళే నేటి అష్టలక్ష్మి స్వరూపం అని చెప్పచ్చు. ఎస్, సో మరి ఈరోజు మన షోలో ఇలా ఆధునిక నారీమణులు అష్టలక్ష్ముల రూపాలుగా సమాజంలో ఎలా వెలుగుతున్నారు అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ ట్యూన్ ఇన్. ముందుగా చెప్పాలి అంటే అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మి గురించి చెప్పాలి. ఆదిలక్ష్మి అంటే జ్ఞానానికి మూలం, మూలానికి ప్రతీక, ఇంటికి మూల స్తంభం మహిళ కదండి. ఆధునిక మహిళ తను చదువుకుంటూ తన కుటుంబాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తూ సంస్కారవంతమైనటువంటి కొత్త తరానికి పునాది వేస్తుంది. అందుకే మన ఆధునిక ఆదిలక్ష్మి అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఆదిలక్ష్మి ఆత్మవిశ్వాసానికి కూడా ప్రతీక. అన్ని శక్తులకు మూలం ఎలా అంటామో అలాగే ఆమె మనకు జీవితంలో ధైర్యం, ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం అవసరమని గుర్తు చేస్తుంది. సో ఇలా ఎన్నో సమస్యలను ఇప్పటి ఉన్నటువంటి మహిళలు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగేటువంటి ప్రతి మహిళలో ఆదిలక్ష్మి శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఏమంటారు? సో మరి ఇలా మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఆధునిక మహిళల్లో అష్టలక్ష్ముల రూపాల్ని ఎలా చూడొచ్చు కూడా తెలుసుకుందాం. మరి మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ప్రియమైన నీకైతే మీ అందరి ముందుకు వచ్చేస్తుంది చిత్ర గారి వాయిస్ లో.

భారతి ఎఫ్ఎం 101.3. ఆది లక్ష్మణులను మరి ఆధునిక మహిళల్లో ఎలా మనం చూడాలనుకుంటున్నాం, అష్ట లక్ష్ముల రూపాలను అనేటువంటి విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే పోషణకు ప్రతీకగా చెప్తారు కదండి. ఒకప్పుడు కేవలం వంటగదికి మాత్రమే పరిమితం అనుకున్నటువంటి మహిళలు ఈ రోజు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి కావలసినటువంటి పోషణను అందిస్తున్నారు. సో ఏ ఇంట్లో అయితే ఆకలి అనేటువంటి మాట వినపడకుండా చూసుకునేటువంటి అమ్మ ఉంటారు కదా, సో ఆవిడే మన ధాన్యలక్ష్మి అని చెప్పొచ్చు. సో ఇలాంటి మరిన్ని విషయాలు వివిషయాలు అయితే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర ఆర్థిక అభివృద్దిపై మాట్లాడుతూ రాష్ట స్థూల దేశీయోత్పత్తితో నియోజకవర్గ స్థాయి అభివృద్దిని అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట జీఎస్డీపీ 20.35 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో వృద్దికి అవకాశం కల్పించేలా స్థానికంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల టెర్మినల్ నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దసరా నాటికి టెర్మినల్ను ప్రారంభించాలని భావించినప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య 9,793 పోలీస్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీస్ పోస్టులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్టంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిక్కుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మంత్రి అనిత సూచిస్తూ,
1: దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. ఈ 22వ తారీఖుకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాళ్ళ విధుల్లోకి కూడా హాజరవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా అసలు ఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్దితో ఉన్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మేము ముందుకెళ్తున్నాం.
0: తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMVY ద్వారా అర్హులైన గర్భిణీలు, బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి కాన్పులో మగ లేదా ఆడ శిశువు జన్మించిన అర్హులైన లబ్దిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా లబ్ది పొందుతున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన లావణ్య ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: మాకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, ఆయిల్ 1/2 లీటర్, ఎగ్స్ 25, పాలు 5 లీటర్లు ఇస్తారు. బాలింతలకి THR కిట్ కూడా ఇస్తారు. THR కిట్ లో రాగిపిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, 250 గ్రాములు చిక్కీ, బెల్లము, ఎండు ఖర్జూరం ఇస్తారు. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాపకు 2 ఇయర్స్. ఆ పాపకు కూడా రేషన్ ఇస్తారు, టేక్ హోమ్ రేషన్. ఈ ప్యాకెట్ వల్ల చాలా పోషకాహారాలు అందుతున్నాయి మా పాపకి. ఈ స్కీమ్ తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబురు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29.71 కోట్ల రూపాయలతో నిర్మించిన 132/33 కేవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ మౌలిక బలోపేతానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రసార నష్టాలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న 2 నెలల్లో మరో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. మూల విరాట్టుకు తెల్లటి వస్త్రాన్ని కప్పి పూజ సామగ్రిని శుద్ది చేసినట్లు తెలిపారు. ఆలయం నుంచి గర్భాలయం, పోర్టు, ఆలయంలో అన్ని ప్రాంతాల్లో పరిమళంతో రాత్రి నుంచి శుద్ది చేశారన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లతో పనులు ప్రారంభించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేస్తూ,
3: స్వామివారి ఆస్థానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, తర్వాత వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారంలో మనకు కోయిలాల్వారు తిరుమంజనం చేయడం జరిగింది. కోయిలాల్వారు తిరుమంజనం అంటేనే మొత్తం కూడా క్లీనింగ్, ఎంటైర్ టెంపుల్ ని క్లీన్ చేయటం అనే మీనింగ్. అలానే ఈరోజు గర్భాలయం గాని, పోర్టు గాని, టెంపుల్లో అన్ని ప్లేసెస్ లో కూడా రాత్రి నుంచే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుద్ధి చేయడం జరుగుతుంది.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరిని చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఐఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉప సంచాలకులు బి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: FM 101.3.

ఎస్, మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మరి మనకు కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ రోజుల్లో మహిళలు మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఇలా ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు అనమాట, ఇలా షిఫ్ట్ చేస్తూ కూడా. కానీ ఇప్పటికీ రక్షణ లేకపోవడం, ఆఫీసుల్లో వేధింపులు, అండ్ రీసెంట్ గా మనం

ఉన్నటువంటి పబ్లిక్ సేఫ్టీ దగ్గర కూడా ఎన్నో ఇష్యూస్, ఇవన్నీ కూడా మహిళల విషయంలో పెద్ద సవాలుగా మారాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మహిళ ధైర్య లక్ష్మిగా మారుతుంది. భయపడి ఇంట్లో కూర్చోకుండా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నారు. చట్టాల పట్ల అవగాహన పెంచుకుంటూ తోటి మహిళలకు అండగా నిలబడుతూ తన భద్రతను తానే కాపాడుకుంటుంది ధైర్యలక్ష్మిగా మారుతున్నటువంటి మహిళ. అలాగే ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం పెరిగాక సైబర్ స్టాకింగ్, డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోస్, సో ఇలా ఆన్లైన్ ట్రోలింగ్, ఇలా ఎన్నో రకమైనటువంటి భయంకరమైనటువంటి డిజిటల్ సమస్యలను మహిళలు ఫేస్ చేస్తున్నారు. కానీ మన లక్ష్మిలు ఏం చేస్తున్నారు తెలుసా? విద్యాలక్ష్మిగా మారి ఇందుకు లొంగిపోవడం లేదు. టెక్నాలజీపై పట్టు సాధించి సైబర్ క్రైమ్ పోలీసింగ్ ను ఆశ్రయిస్తూ డిజిటల్ వరల్డ్ లో కూడా తమ హద్దులను, గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో వివేకంతో హ్యాండిల్ చేస్తూ నిరూపిస్తున్నారు. అలాగే ఇవాళ చాలా చోట్ల పురుషులతో సమానంగా పనిచేసి సమాన వేతనం తీసుకుంటున్నారు. అండ్ ఇవే కాదు, పెళ్లి కానీ, ప్రెగ్నెన్సీ కానీ, కెరీర్ లో గ్యాప్, సో ఇలాంటివి ఎన్నున్నా సరే ధనలక్ష్ములు వెనకబడడం లేదు. వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను వాడుకుంటూ ఫ్రీలాన్సర్స్ గా మారుతూ, అలాగే రీస్కిల్లింగ్ అంటే కొత్త స్కిల్స్, కొత్త కోర్సులు నేర్చుకోవడం ద్వారా మళ్లీ కెరీర్ లోకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తూ ఆర్థిక స్వాతంత్రాన్ని సాధిస్తున్నారు మన ధనలక్ష్ములు. సో ఇలా ఎన్నో రంగాల్లో మహిళలు ఎన్నో రకాలుగా ఇలా అష్ట లక్ష్ములుగా మారి ముందుకు వెళ్తున్నారనమాట. మరి మరిన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం మరో చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

ఎస్, మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మారి మనకి కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే గజలక్ష్మి గురించి కూడా చెప్పాలండి. అంటే సమృద్ధికి గౌరవానికి ప్రతీక. నేటి లక్ష్ములు అలా అదే మన మహాలక్ష్ములు, మన మనింటి మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, కార్పొరేట్ ఆఫీసుల్లో సీఈఓలుగా వ్యాపారవేత్తలుగా రాణిస్తూ సమాజానికి ఎనలేని గౌరవాన్ని సంపదను తెచ్చిపెడుతున్నారు. సో వారే మన గజలక్ష్ములు. అలాగే పిల్లల్ని కేవలం కనడమే కాదు, వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ

త్యాగంతో పెంచే ప్రతి తల్లిలోనూ మనకు సంతాన లక్ష్మిగా కనిపిస్తున్నారు. సో ఇవొకటేనా? అండ్ ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నారు. ఎవరు అంటే, క్రీడల్లో మెడల్స్ సాధిస్తూ మహిళలు, స్పేస్ రీసెర్చ్, సో ఇలా ఇస్రో ఎన్నో రంగాల్లో వాళ్ల సత్తాన్ని చాటుతున్నటువంటి మహిళలు ఐఏఎస్ లాగా, ఐపీఎస్ లాగా విజయం అనేటువంటి జెండాను ఎగరేస్తున్నటువంటి మహిళలే నేటి విజయలక్ష్ములు అని చెప్పచ్చు.

సో విన్నాం కదా, రూపాలు ఎనిమిదైనా ఈ అష్టలక్ష్ముల శక్తులన్నీ కలగలిసినటువంటి ఒకే ఒక అద్భుత సృష్టి మహిళ. ఆధునిక ప్రపంచంలో ఆమె కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉందండి. అదేంటంటే, పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఎంత భక్తితో కొలుస్తామో, మన ఇంట్లో మన సమాజంలో ఉన్నటువంటి ఈ ఆధునిక లక్ష్ములను కూడా అంతే గౌరవించాలి. వారికి సమాన అవకాశాలు ఇవ్వడం, వారి నిర్ణయాలను గౌరవించడం, వారికంటూ ఒక సురక్షితమైనటువంటి సమాజాన్ని అందించడం, ఇవే మనం వారికి ఇచ్చేటువంటి నిజమైన హారతి. సో ఇదన్నమాట ఈరోజు మన ధీరా ప్రోగ్రామ్ అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ మరి వెల్కమ్ టు సందడే సందడి ప్రోగ్రామ్. సో మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ లిజనర్స్ అయితే మెసేజెస్ పెట్టేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్ తో పాటు ఆన్సర్ ని కూడా కలిపి మరి మీరైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం మన సందడే సందడిలో. మనం ప్రతిరోజు ఎన్నో 10 రూపాయల నోటు 20 రూపాయల నోట్లు ఇలా నోట్లు చూస్తూనే ఉంటాం కదా. అయితే 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుందో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి 08662488114. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ సర్దుకుపోదాం రండి.

మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? సో వెంటనే అలా తీసి చూసి చెప్పేస్తున్నారు కదా. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మరి చూసేద్దాం, మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఒకే ఒకడు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో జిక్కి గారు అలాగే జమున

రీ వాయిస్ లో ఉన్నటువంటి యువకుడు ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబై గారు బాగున్నారా మేడం అంటూ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎస్ సత్యనారాయణ గారు, దేవినగర్ విజయవాడ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేశారండి. ఎస్ కరెక్టే. అండ్ అలాగే పసుపులేటి వెంకటరత్నం వింజామూర్ నెల్లూరు జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు, సమత గారు ఎలా ఉన్నారు అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అలాగే రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగ నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు. సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, సో వీరందరూ కూడా పంపించారు అన్నమాట రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కరీముల్లా గారు భీమవరం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు ముంత పెద్దన్న, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మస్తాన్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళీ లక్ష్మి గారు గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పూజారి ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి, సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే వచ్చేసాయన్నమాట. సో మన లిజనెస్ పంపించినవి అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వంశానికొక్కడు.

ఎస్, మరి మనమైతే ఉన్నాం సందడి సందడిలో. ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆన్సర్స్ అయితే చూసిద్దాం. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రాంబాబు గారు ట్రైలర్, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు నుంచి. అలాగే సందడి సందడికి వెల్కమ్ అంటూ చిలుక నారాయణ, అన్సూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గరీబ్ నవాజ్ టైలర్స్, సో సైదా, నర్సారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే శంకర్ రెడ్డి వారిపల్లి ఎర్రవారిపాలెం నుంచి పంపించారు శంకర్ గారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గౌతమ్. అండ్ అలాగే కర్నూలు నుంచి వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సందడి సందడికి స్వాగతం తెలుపుతూ పంపించారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఎల్లప్ప గారు రాయచూర్ జిల్లా నుంచి పంపించారు, కానీ కాదండి ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సీ, విజయ అండ్ ఫ్యామిలీ, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాశీపురం నుంచి కురుమూర్తి, కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్.

పంపించారు నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి. రైట్ ఆన్సర్ జయరామ్ గారు పంపించారు పాకాల్ మండల్ పదిపుట్ల బయల్ నుంచి. రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర గారు కరెక్ట్ ఆన్సర్. శివకుమార్ రి గారు మదనపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రాజు గారు బీబీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎలా ఉన్నారు అంటున్నారు, నేను చాలా బాగున్నానండి. అండ్ అలాగే ఆదర్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, సో కరెక్ట్ ఆన్సర్ హంపాపురం నుంచి. సో మీరు ఆల్రెడీ మెసేజ్ పంపించారు, నేను చదివాను, మీరు మళ్ళీ పంపిస్తే ఎలా అండి. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మోరంపూడి నుండి తుమ్మకూరి సుబ్బారావు గారు అండ్ రాజలక్ష్మి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఓ సూపర్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. సో నేను చదువుతానండి ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే రామసుందరి గారు నెల్లూరు నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, భానుముక్కల నుంచి మౌలాలి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగరాజు గారు పెడ నుంచి, నంద్యాల నుంచి పాషా గారు, అలాగే పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బిట్రా సురేష్ నిర్మల వావిల్ల నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, అలాగే పీలేరు నుండి పవన్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు గారు, అలాగే ధను గారు శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది అని అడిగాను. అండ్ ఆర్బీఐ గవర్నర్ సంతకం అయితే ఉంటుందన్నమాట. సో ఆర్బీఐ గవర్నర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన దేశంలో 1 రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి, సో వారి సంతకం ఉంటుందన్నమాట. మిగిలిన అన్ని కరెన్సీ నోట్లపైన అంటే 2 రూపాయల నోటైనా, 5 రూపాయల నోటైనా, 10 రూపాయల నోటైనా, 500 నోటు వరకు కూడా గవర్నర్, ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ గవర్నర్ సంతకం ఉంటుంది. సో ఇదన్నమాట సంగతి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంది కూడా అలా గుర్తుపెట్టుకుని మా అందరికి కూడా గుర్తొచ్చేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేద్దాం. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఇంతకీ మనం వాడేటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో అది మెటీరియల్ ఏంటో మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని ట్రై చేశారా? పేపర్, పేపర్ లానే ఉంటుంది కదా. సో మరి పేపర్లు ఇంకా టైప్స్ అయితే ఉన్నాయి. సో మరి క్వశ్చన్ అయితే అదనమాట, మరి మనం భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లు వేటితో తయారు చేస్తారు? సో మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488814. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ పోస్ట్ మ్యాన్.

0: ఎఫ్ఎం 101.3.
1: మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి మన దేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ మెటీరియల్ తో తయారు చేస్తారో అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే కేదారి వీరేష్ గారు రాజోల నుంచి రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ శాస్త్రి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ బళ్ళారి నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి గారు కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు. అనంతపురం నుంచి అనురాధ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఒకే ఒకడు గారు శాంతినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ని కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అన్ని న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రశ్రేణి రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర అభివృద్దిపై మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132/33 కేవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాలి నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే సందేశంతో నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అక్షరాస్యత ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడం, విద్యకు దూరంగా ఉన్నవారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకురావడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: said the census would be in vain and will lack a clearer vision to help the people. In archery, India won two gold medals at the 2026 World Para Archery Series Leg 3 in Ahmedabad today. Harvinder Singh and Vijay Chundi clinched their third consecutive World Para Archery Series title, defeating Slovakia 6-2 in the Para Recurve Men's Doubles Final. In Para Women's Recurve Doubles, Pooja Jatian and Bhavna Chaudhary settled for silver after losing 6-0 to China in the final. And with that, we end this news bulletin.
1: అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అలాగే పట్టిన పోరంకి నుంచి శ్రీనివాస్ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా కోనగొండ్ల నుంచి లక్ష్మీదేవి అండ్ రంగస్వామి శెట్టి గారు, అలాగే సర్దార్ మౌలాలి గారు, అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు గారు, అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి, అండ్ అలాగే రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జనీద్దీన్ స్నేహభాను గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు, అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, అలాగే రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ అలాగే నాగరాజు గారు పెడన్ నుంచి, అండ్ గడ్డం మంకయ్య గారు బందరపల్లి నుంచి, శివకుమార్ గారు మదన్పల్లి నుంచి, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ క్వశ్చన్ రిపీట్ చేస్తానండి, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేసి టైం అయితే వచ్చేసింది కదా. అండ్ బిట్రాజ్ సురేష్ నిర్మల వావిల్ల నుంచి, అండ్ అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు, సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ సూపర్ అంటున్నారు. అండ్ సో అదనమాట, ఇవి అయితే మెసేజెస్ అయితే ఇవి. అండ్ ఇంకా మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి మన భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లను ఏ మెటీరియల్ తో తయారు చేస్తారని అడిగాను కదా, సో భారతదేశ కరెన్సీ నోట్లను మామూలుగా అయితే వుడ్ పల్ప్ తో తయారు చేస్తారు. అయితే ఇవి 100% పత్తి, కాటన్ అంటే 100% కాటన్ తో తయారవుతాయి అనమాట. సో వుడ్ పల్ప్ తో కానీ కాటన్ తో కానీ ఎక్కువ కాటన్ తో తయారు చేస్తారనమాట. అండ్ ఎందుకు అంటే నోట్లను మనం పదే పదే మడత పెడుతుంటాం కదా, సో కొన్ని కొన్నిసార్లు నలిగిపోతుంటాయి, లేదా పొరపాటున నీళ్లలో అలా పడిపోతుంటాయి కదా, సో ఇలా నానినా కూడా త్వరగా చిరిగిపోకుండా ఉండటానికి ఈ కాటన్ మెటీరియల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందనమాట. అలాగే పత్తితో చేయడం వల్ల కరెన్సీ నోట్లను ఇలా మనం చేతితో పట్టుకున్నప్పుడు ఒక రాంటి టెక్స్చర్ ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుంది కదా, సో ఇలాంటి టెక్స్చర్ వల్ల కూడా అసలైన నోట్లని సులభంగా గుర్తించడానికి ఇలాంటి మెటీరియల్తో తయారు చేస్తారనమాట. అండ్ అంతేకాకుండా నోట్లు అంటే మనం వాడేటువంటి ఈ కరెన్సీ ఏదైతే ఉందో అవి మరింత బలంగా ఉండడానికి పత్తి గుజ్జుతో పాటు జెలటిన్, బాల్సం, సో ఇలాంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా కలుపుతారనమాట. సో అందుకనే నోట్లు అంత గట్టిగా ఇన్ని రోజులు మన్నికతో ఉంటున్నాయి. బట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే అలాంటి కరెన్సీ నోట్ల మీద పేర్లు రాయడం, నెంబర్స్ వేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో ఇలా చేయడం వల్ల చాలా మనకి డిసడ్వాంటేజ్ ఉన్నాయి, చాలా కరెన్సీ వేస్ట్ అయిపోతుంది. అవంతా ఏంటి అనేది మనం ఇంకొకసారి షోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అండ్ దానికి రిలేటెడ్ గా కూడా క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేసి నేను రెడీగా ఉంచుతాను. అండ్ మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు చాలా వరకు బ్యాంక్స్ లో కేవైసీ చేయాలి, ఈ కేవైసీ అని ఇలాగా చెప్తున్నారు కదా, అసలు కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నువ్వే కావాలి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: FM 101.3.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మరి మన లిజనర్స్ పంపించారు, కేవైసి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను కదా. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అపల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనంజయ్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారనమాట. అలాగే కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, కనకారావు గారు పెడన్ నుంచి, అండ్ నాగేంద్రప్ప కర్ణాటక నుంచి, అండ్ ఇంకా అభిమన్యు గారు బచ్చుపల్లి నుంచి, రాజుల నుంచి జయన్న గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ తోంతి అనంతపురం నుంచి, అండ్ రామసుందరి గారు నెల్లూరు నుంచి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, గౌస్ గారు అనంతపురం నుంచి, దిలీప్ అనంతపురం నుంచి, అండ్ తిరుపతి నుంచి పూర్ణ గారు, భాస్కర్ గారు పెడన్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు, సూపర్. అండ్ ఇంకా నాగమణి గారు అనంతపురం నుండి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అలాగే ఇమాం బీ అండ్ వలీ భాషా అఖ్తర్ గారు అనంతపురం నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి. అండ్ ఇంకా క్వశ్చన్ మరొకసారి అంటూ పంపించారు, బట్ ఓకే ఆన్సర్ కూడా పంపించేశారు. శేఖర్ గారు, కుస్మ గారు అంబటి నగర్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి భరత్ రహిత్య, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కిషోర్ గారు నంద్యాల నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినపాల్యం, ఓకే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ అలాగే మస్తాన్ ఫ్యామిలీ గారు అనంతపురం నుంచి, అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కామారెడ్డి నుంచి, ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య గారు, అలాగే నరేష్ అండ్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి, జాప భూమేశ్వర భూలక్ష్మి గారు వెల్లుల్ల నుంచి, అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, మధుప్రసాద్ తిరుపతి నుంచి, గడ్డం మంకయ్య గారు బందర్పల్లి నుంచి, అనంతపురం నుంచి, రామాంజనేయులు వనిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కొత్తగూడెం యాకూబ్ ఆశా గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే రేవతి రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సర్దార్ గారు మౌలాలి నుంచి, అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు గుంపా రమణ గారు పాతకొట్టం కోటనందూర్ కాకినాడ నుంచి. సో సూపర్ అండి. అండ్ అలాగే మురహరి యశోద జానకి రాజు గారు వీక్లీ బజార్ నుంచి, సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భీమవరం నుంచి కరీముల్లా గారు, అండ్ ఇంకా రాజన్ నుంచి సంధ్య గారు, శివకుమార్ మదనపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. యాక్చువల్ గా కేవైసి అంటే చాలా సింపుల్, నో యువర్ కస్టమర్. అయితే ఈ నో యువర్ కస్టమర్ అంటే ఏంటో తెలుసా మీకు? ఎందుకని బ్యాంక్స్ ఇంకా చాలా చోట్ల మీరు కేవైసీ చేపించుకున్నారా అని చెప్పి అడుగుతుంటారు. సో యాక్చువల్గా ఏంటి అంటే, బ్యాంకులు కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, తమ దగ్గర అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం కదా, ఇట్లా మనం ఓపెన్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క అసలైన గుర్తింపును, అడ్రస్ను ధృవీకరించడానికి అంటే వెరిఫై చేయడానికి ఉపయోగించేటువంటి ఒక అధికారిక ప్రక్రియే ఈ కేవైసీ అన్నమాట. సో మనీ లాండరింగ్ కానీ, ఆన్లైన్ మోసాలు కానీ.

ఫ్రాడ్స్ కానీ జరగకుండా అడ్డుకోవడానికి మన దేశంలో ఆర్బీఐ ఈ ప్రక్రియను తప్పనిసరి చేసిందనమాట. అండ్ అలాగే మరి ఈ కేవైసీ మీకు కంప్లైంట్ అంటే మీరు కంప్లీట్ అయిందా అని చెప్పి మెసేజెస్ కూడా వస్తున్నాయి, సో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ కేవైసీలో కూడా రకాలు ఉంటాయి, మొత్తం 4 రకాల కేవైసీలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ కేవైసీ, అంటే జస్ట్ వాళ్ళకి ఏమేమి, ఇప్పుడు సపోజ్ మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసినా, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా, వాళ్ళకి కావాల్సినటువంటి పాన్ కార్డ్ జిరాక్స్ కానీ లేకపోతే మీ ఆధార్ జిరాక్స్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ఇవన్నీ కూడా మీరే డైరెక్ట్ గా బ్యాంకుకి వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది పేపర్ వర్క్ తో రిలేట్ అయినటువంటిది ఫిజికల్ కేవైసీ. అండ్ నెక్స్ట్ ది ఎలక్ట్రానిక్ కేవైసీ, అంటే ఇది చాలా ఫాస్ట్. జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇస్తే మీ ఆధార్ నెంబర్ కి రిలేట్ అయినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. అండ్ అలా ఓటీపీ ఎంటర్ చేయగానే సెకండ్స్ లో మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా వెరిఫై అయిపోతాయన్నమాట. సో ఇది ఈ కేవైసీ, అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ. అండ్ నెక్స్ట్ ది వచ్చేసి సికేవైసీ అంటారు, అంటే సెంట్రల్ కేవైసీ అనమాట. అంటే మీరు ఏదైనా బ్యాంక్ లో సబ్మిట్ చేసినటువంటి కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక సెంట్రల్ డిజిటల్ లాకర్ లో స్టోర్ అవుతాయి అనమాట. సో దీనివల్ల మీరు వేరే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి, లేకపోతే ఎక్కడన్నా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ప్రతిసారి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఇలా మాకు సికేవైసీ అకౌంట్ ఉంది అంటే ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వికేవైసీ అంటారు, అంటే వీడియో కేవైసీ అనమాట. సో ఇప్పుడు జనరేషన్ బాగా ఫాలో అవుతుంది, జస్ట్ ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని మీ మొబైల్ కెమెరా ఆన్ చేస్తే, సో బ్యాంక్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వీడియో కాల్ చేస్తారు, ఆ వీడియో కాల్లోనే మీ పాన్ కార్డ్ ఒరిజినల్ చూపించేసి ఫోటో క్లిక్ చేస్తే ఇలా సింపుల్ గా కేవైసీ అయితే పూర్తి అయిపోతుంది. బట్ ఈ వీడియో కేవైసీ ఏదైతే ఉందో, సో ఇలాంటివి కూడా చాలా ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన అకౌంట్ అనేది సెక్యూరిటీకి చాలా చాలా ముఖ్యం కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏదన్నా సైబర్

నుంచి నరసన్న శివగంగ గారు, అలాగే అభిమన్యు గారు బచ్చపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. వేదాంతం జానకి గారు రైట్ ఆన్సర్, అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, అలాగే కాశీపురం కురుమూర్తి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, విజయవాడ నుంచి, అలాగే శ్రీలంక గారు, సారీ మాధవి ఆంజనేయులు గారు భూతాం భోజంపల్లి నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల్యం. ఓకే, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు, అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి, అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అలాగే చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, అలాగే దామర్ల చిన్నమస్తానరావు గారు, అలాగే పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అనే ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

గారు కడప నుంచి, అలాగే తిరుపతి నుంచి దివ్య సుధాషిని, ఓకే సుధారాషిని అని చెప్పారు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి, జాపా భూమేశ్వర గారు వెల్లుల నుంచి, అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ నవీన్ దజిత ఆదిలాబాద్ నుంచి, యాకూబ్ పాషా నూర్జహాన్ నుంచి, సారీ యాకూబ్ పాషా నూర్జహాన్ గారు కొత్తగూడెం నుంచి, అండ్ నల్లమ్మ గారు అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి హనుమంతు సరిత పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, అలాగే గుంప రమణ గారు పాతకొట్టం కోటనందూరు నుంచి, అలాగే మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, అండ్ నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ధనుంజయ్ గారు అనంతపురం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారండి. అలాగే గౌతమ్ సాయి ఆత్మకూరు నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి, రాజేష్ అంబిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి, శివకుమారి గారు మదనపల్లి నుంచి, అండ్ శేఖర్ గారు వికారాబాద్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామకృష్ణయ్య గారు శ్రీ చేబ్రోలు నెల్లూరు నుంచి, దస్తగిరి సంధ్య గారు పొద్దుటూరు కడప నుంచి, అండ్ మహబూబ్ నగర్ మూసాపేట నుంచి నరేష్ మర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలను అరికట్టేందుకు కేవైసీ ఎంత ముఖ్యం చాలా బాగా చెప్పారు. అండ్ సందడే సందడి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మంచి అవగాహన ప్రోగ్రామ్ అని చాలా బాగా చెప్పారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు. అండ్ ఇంకా అండ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి, అండ్ నల్గొండ సెల్వరాజ్ వీక్షిత రాములమ్మ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఓ సో వర్షం కారణంగా పవర్ లేకపోవడం వల్ల మీరు షో వినలేకపోయారు అనమాట, నో ప్రాబ్లం. అండ్ ఇంకా సో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి, అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ వేదేపాలెం నెల్లూరు నుంచి, సో వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అని అడిగాను. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే శ్రీలంక అనమాట. సో శ్రీలంకలో మెయిన్ గా రావణాసురుడిని బాగా పూజిస్తారు. బట్ అక్కడ మాత్రమే కాదండి, మనకి ఇక్కడ మన దేశంలో అంటే భారతదేశంలో కూడా కాకినాడ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా రావణాసురుడిని దేవుడిగా పూజిస్తారనమాట. అండ్ కొన్ని చోట్ల అంటే బిస్రక్ అంటే ఉత్తరప్రదేశ్ లో రావణాసురుడి జన్మస్థలం ఇది అని పూజిస్తుంటారు. అండ్ అలాగే మధ్యప్రదేశ్ లో రావణాసురుడి భార్య అయినటువంటి మండోదరి పుట్టినటువంటి ఊరు ఇదేనని ఇక్కడ ప్రజల నమ్మకంతో, సో ఆయన్ని ఇంటి అల్లుడు లాగా 35 అడుగుల భారీ విగ్రహం ఉంటుంది అక్కడ మధ్యప్రదేశ్ లో. సో అక్కడ కూడా పూజిస్తారు. ఇలాగ మన భారతదేశంలో కూడా చాలా చోట్ల రావణాసురుడిని పూజిస్తారనమాట. సో అది మరి సంగతి. అండ్ మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మరి మన దేశంలో పత్తితో చేసినటువంటి కరెన్సీని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో మరి ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ ని ఉపయోగిస్తున్నారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి. మరొక చక్కటి పాటైతే వింటూ

ఎస్, మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఎమ్మిగనూరు కర్నూల్ నుండి అర్చన గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కేవీసీ గురించి చాలా బాగా చెప్పారంటున్నారు. అప్పల్ రాజు గారు పెడ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. సో మంచి క్వశ్చన్స్ అడిగారు, అలాగే డబ్బు విలువ తెలియజేసే మంచి పాట ప్రసారం చేయగలరు అంటున్నారు. ఓకే. అండ్ మురళి గారు పంపించారు మెసేజ్, సో ఓకే థ్యాంక్ యూ. అలాగే నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ అనంతపురం నుండి గౌస్ గారు రైట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి ఓకే. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రామకృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, రాజుల నుంచి జయన్న గారు, భాస్కర్ గారు పెడ నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అలాగే నాగేంద్రప్ప కర్ణాటక నుంచి, మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇమ్రాన్ ఖాన్ విజయవాడ నుంచి, సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, మహమ్మద్ ఇనాయతుల్లా. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాజేష్, అంబికా, ప్రేమ్సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మునహరి యశోద, జానకిరాజు గారు, నాసిక వేణు దేశాయపేట నుంచి, అండ్ రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి, అండ్ గౌతమ్ సాయి కరివేన నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, అండ్ ఇంకా నల్లమ్మ గారు పాపిన పాల్యం నుంచి, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మంగళగిరి నుండి దామన్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, అలాగే నాగరాజు గారు పెడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి. అండ్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, అండ్ ఇంకా వికారాబాద్ శ్రీ ఓకే నుంచి శేఖర్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెర్లూరు నుంచి, అండ్ మంచి క్వశ్చన్స్ తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ వినిపించారు, సూపర్ సాంగ్స్ వినిపించారు, థ్యాంక్ యూ అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. అలాగే గుంప రమణ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, అండ్ ఇంకా వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి, ధనుంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి, నాగరాజు గారు అనంతపురం నుంచి, బాలాజీపురం వనస్థలీపురం నుంచి బాలాజీ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామళ్లకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంచి క్వశ్చన్స్ అడిగారు, మంచి పాటలు ప్లే చేశారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లని ఉపయోగిస్తారు అని అడిగాను. అండ్ మరి అదనమాట క్వశ్చన్ అయితే. సో మరి ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అనమాట. సో ఆస్ట్రేలియాలో ఎప్పటి నుంచో అంటే 1988 నుంచి అదే ఫస్ట్ కంట్రీ అనమాట. మొత్తం ఆ కంట్రీలో అప్పటి వరకు ఉన్నటువంటి నోట్స్ అన్నిటినీ కూడా ప్లాస్టిక్ తో రీప్లేస్ చేసి కోమెమరేటివ్ పాలిమర్ నోట్ ని లాంచ్ చేసినటువంటి దేశం. అండ్ ఆ తర్వాత చాలా కంట్రీస్ అండి ఇప్పటికీ బాగా చాలా కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్, కెనడా, యూకే, వియత్నాం, రొమానియా, బ్రూనే. సో ఈ కంట్రీస్ అన్ని కూడా పేపర్ ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి అనమాట. వీటితో పాటు కొన్ని కంట్రీస్ పక్కా
ప్లాస్టిక్ నోట్స్ నే వాడుతున్నాయి, కొన్నేమో పేపర్ ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నాయి. సో ఇదన్నమాట సంగతి. అండ్ మంచి పాటలు వినిపించారు, మీరు వచ్చిన తర్వాత విశ్లేషణ బాగుంది అంటూ పంపించారు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ సార్. అండ్ అలాగే బిట్రా సురేష్ నిర్మల గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఊట్కూర్ నారాయణపేట నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి మల్లేశ్ గారు, కర్ణాటక చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో అదనమాట. సో ఇది ఇవాళ మన సందడి సందడి షో అయితే మరి మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మరి మన సందడి సందడి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ తో. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అనురాధ శ్రీరామ్ వాయిస్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం బై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అసత్యాల ప్రతిధ్వనిని సత్యం జయిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్లోని వడోదరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాష్టంలో గూగుల్ వంటి డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని, నీటి లభ్యత సమస్య కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం బియ్యం విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన స్వచ్ఛవాయు సర్వేక్షన్ 2026 ఫలితాల్లో 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో కలిసి 2వ ర్యాంకు పంచుకుని 50 లక్షల నగదు బహుమతిలో 20 లక్షల రూపాయలు చేజిక్కించుకుంది. దేశీయ వైద్య పరికరాల విభాగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. వైద్య పరికరాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు కేంద్రం 100% నిధులు సమకూర్చేందుకు సిద్దంగా ఉందని ఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా వ్యవస్థలో నాణ్యతను కాపాడేందుకు అర్హత లేని వ్యక్తులను టీచర్లుగా నియమించకూడదని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు బత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ ఉత్తర్వులను నిన్న జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026లో ఏలూరు రేంజ్ పోలీసు క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 308 పతకాలు సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4 గంటల 4 నిమిషాలు అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే 1 లిరిసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. మరి ఇంతకి ఎవరు ఆ పాటల రచయిత అంటే మరి శ్రీమణి గారు అనమాట. సో శ్రీమణి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి పాటలు మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తుంది ముందుగా గీతా గోవిందం ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయిందన్నమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది. అండ్ అలాగే మరికొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. సో మరి దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ లిస్నింగ్ టు వెన్నెలా అండ్ ఐఎమ్ యువర్ ఆర్జే చేతన్. పొద్దున లేవగానే సోషల్ మీడియా చూస్తున్నారా? అయితే అనర్ధాలేనట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఉపయోగిస్తాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు బంధువులతో టచ్ లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది, కానీ ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారీ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా మనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ వెనెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మనలో చాలా మందికి ఉదయం లేవగానే ఫోన్ చూడటం అలవాటు, రాత్రంతా దాంతోనే జాగరణ చేస్తారు. పొద్దున లేవగానే ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసే సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తారు. సోషల్ మీడియా అడిక్షన్, ఎస్. ఉరుకుల పరిగెత్తు జీవితంలో మన లైఫ్ స్టైల్ సక్రమంగా లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా అధ్వానంగా తయారైంది. ఎవరవునన్నా కాదన్నా స్మార్ట్ ఫోన్ మనకు తోడు నీడా అయిపోయింది. జేబులో పెన్ను లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, జేబులో డబ్బు లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, కానీ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తిని ఏ సెర్చ్ ఇంజిన్ లో వెతికినా గానీ మనకు దొరకడట. 4G పుణ్యమా అని రోజుకి 2 GB దాకా వస్తుండటంతో కుర్రాళ్ళు ఫోన్ కి అంకితమవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి మళ్లీ బెడ్ మీదకి వెళ్లేదాకా ఫోన్ తోనే కాలక్షేపం. మీకు ఒక మంచి చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. ఒక సీఈఓ ఇటీవలే ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టాడు, పొద్దున లేవగానే ఎంతమంది సోషల్ మీడియా చెక్ చేసుకుంటారని. ఆయన పోల్ లింక్ షేర్ చేశారు. దీనిలో 57.9% మంది నెటిజన్స్ తాము లేవగానే బెడ్ కూడా దిగకుండానే సోషల్ మీడియా చూస్తామని చెప్పారు. మధ్యాహ్నం దాకా చూడమని 15.9% మంది అన్నారు. రోజంతా చూస్తామని 26.2% మంది తెలిపారు. దీనిపై ఆ సీఈఓ స్పందిస్తూ, ఉదయం లేవగానే పనులన్నీ మానేసి సోషల్ మీడియాలో ఉండే వారందరూ ఆ అలవాటును మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు బదులు మైండ్ను రిఫ్రెష్ చేసుకోవాలని, అందుకు గాను ధ్యానం వ్యాయామం వంటివి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు చాలా మంది అధ్యయనవేత్తలు కూడా ఈ విషయంపై హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉదయం లేవగానే సోషల్ మీడియాను చూడకుండా మునిగిపోయేదేం లేదని, ముందుగా వ్యాయామం, ధ్యానం, ఇతర విశ్రాంతి మార్గాలను ఎంచుకొని తీరిగ్గా దాన్ని చూసుకోవాలని సూచించారు. అలా అయితే మీ రోజును పాజిటివ్ గా స్టార్ట్ చేస్తారని, సోషల్ మీడియా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని, అందులో మీకు ఏదైనా నచ్చింది కనిపిస్తే దానిని జీర్ణించుకోక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవేంటో పరిశీలిద్దాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్ నేరగాళ్లు యూజర్ అకౌంట్స్ నుంచి డేటా సేకరించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటగాళ్లు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు. ఆందోళన, ఒంటరితనం సోషల్ మీడియాతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుంది. మీ డేటాకు భద్రత ఉంటుందా లేదా అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. మరోవైపు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం మూలాన ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారితీస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇంతగా విస్తరిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే, COVID-19 తర్వాత అందరు ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సడన్ గా ఒక్కసారి బోర్డం అనేది తెలిసింది. 24 గంటలు ఇల్లు కదలకుండా కూర్చోవాలి అంటే ఏం చేయాలి? అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్ స్టైల్, పిల్లలు స్కూల్స్ కాలేజెస్ కి వెళ్లడము, ఇంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఆఫీస్ కి పరిగెత్తడము, హౌస్ వైఫ్ కి వీళ్ళందరినీ చూసుకొని ఇంటి పని చేసే లోపల అయిపోయేది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఒక్కసారిగా ఆగిపోయింది ప్రపంచం. అప్పుడు ఎంత పని చేసినా గానీ ఇంకా టైం ఉండేది.

0: ఇంకా ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ స్లోగా స్లోగా స్లోగా ఫస్ట్ 2 డేస్ 3 డేస్ బాగానే ఉన్నారు. స్లోలీ దే గాట్ ఇన్ టు సోషల్ మీడియా. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అవ్వడంతో ఆన్లైన్ వర్క్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇక అందరూ ల్యాప్టాప్లకి ఫోన్లకి పరిమితం అయ్యి ఒకదాని వెంట ఒక సైట్లు చూసుకోవడము, గ్యాప్ వచ్చిందంటే వాళ్ళ నెట్వర్కింగ్ సైట్స్ వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసుకోవడము, నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడంతో స్టార్ట్ అయింది. ఇక రీల్స్ మొదలయ్యాయి, చిన్న చిన్న ఫన్నీ క్లిప్స్ మొదలయ్యాయి, అలా అలా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడము, కామెడీ జోక్స్ ఇవి ఇవి అయిపోయి ఇప్పుడు ఏకంగా అదొక అడిక్షన్లోకి దిగిపోయారు. చాలా మంది అయితే పేరెంట్స్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో క్రియేటివ్ దాంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ అని, మ్యూజిక్ అని, ఆర్ట్ లెసన్స్, స్కల్ప్టింగ్, రైటింగ్ ఇలా ఏదో నేర్పించారు. అది ఎంతకాలం నేర్పుతారు? మళ్ళీ పేరెంట్స్ ఎలాగో బిజీ కావాలి, మళ్ళీ పిల్లలు మొదటి దశకే వచ్చారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ఫ్రెండ్ ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే దాన్ని మంచి ఫిల్టర్స్ యూజ్ చేసి ఇలా పెడుతూ ఉంటారు. ఇతరులు చూసేవారికి ఐదర్ జెలసీ అన్నా కనబడుతుంది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నా దెబ్బతింటుంది. ఎక్కడికో టూర్కి వెళ్ళాము, ఏదో ఏదో మంచి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వండుకున్నవి ఏదో ఒకటి, వాటిని మంచి పర్ఫెక్ట్ పిక్చర్ ఒకటి తీసి పెడుతూ ఉంటారు. సో దేర్ ఆర్ టూ రియాక్షన్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ లుకింగ్ అట్ దీస్ పిక్చర్స్. ఐదర్ జెలసీ వస్తుంది ఆ పిక్చర్స్, లేదా మేమెందుకు ఇలా చేయలేకపోతున్నాం అనేది వస్తుంది. మెచ్యూర్డ్ పీపుల్కి ఈ అవేర్నెస్ ఉంటుంది, కానీ యంగ్స్టర్స్కి ఏంటంటే పోల్చుకోలేకపోతారు, తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మేమెందుకు అలా ఉండొద్దు అని దే ఆల్సో స్టార్టెడ్ పోస్టింగ్ పిక్స్, దే ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ రీల్స్, దే ఆల్సో స్టార్టెడ్ కంపీటింగ్ విత్ అదర్ పర్సన్ హూ ఈజ్ అ ఫేక్. అంతేకాకుండా ఫేక్ అకౌంట్స్ కూడా మరీ మరీ మరీ ఎక్కువైపోయాయి. ఒక అధ్యయనం ప్రకారము ఫేక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉన్నాయని వెల్లడైందండి. దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ అండ్ ఆల్టర్నేట్ ఆర్ అ ఫేక్ అకౌంట్ అనేది తెలిసింది. ఏమిటి అంటే, మన జీవితంలో కోల్పోయింది మన ఫేక్ అకౌంట్ ద్వారా చూసి ఏదో కొంచెం సంతృప్తి పొందుతారనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. అయితే ఇలా చేయడం ద్వారా కంటిన్యూ అవుతే నిజంగా మనకు ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ లాగా ఉండి ఒక డిసార్డర్ కిందికి లాగుతుందని సైకాలజిస్ట్ అంటూ ఉన్నారండి. అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక పొజిషన్ లో కూర్చొని గంటల తరబడి అదే పొజిషన్ లో కూర్చుంటే పోస్చరల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయట అని డాక్టర్స్ అంటున్నారు. అందుకే ఫ్రీక్వెంట్ గా 10-15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లో మనము కొంచెం ఫిజికల్ గా వాక్ చేయడం, బ్రిస్క్ వాక్ లేదా సిటప్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ మధ్య ఏంటంటే ఆ రీల్స్ వచ్చేదాకా వాటి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. సోషల్ మీడియా వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే సోషల్ మీడియా పక్కన పెట్టండి, పుస్తకాలను చదవండి అని. విత్ దిస్ వండర్ఫుల్ మెసేజ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.35.
4: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ

కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు వింటారు సమర్పణ, శ్రీమతి జె నిర్మల.
6: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన కార్యక్రమంలో సరికొత్త వంటకాలు తెలుసుకుందాం. మనకు ఆయా సీజన్లో కొన్ని కొన్ని వస్తువులు చాలా తక్కువగా బాగా చౌకగా దొరుకుతుంటాయి, ఫ్రెష్గా దొరుకుతుంటాయి. ఆ టైంలో వాటితో వంటలు చేసుకుని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా ఒక్కొక్క సీజన్లో మొక్కజొన్నలు చాలా బాగుంటాయండి, స్వీట్ కార్న్. వీటితో రకరకాల వంటకాలు చేసుకుంటారు. మనం వాటి కొన్నామా, ఉడకబెట్టుకున్నామా, పప్పులు తిన్నామా, లేకుంటే వాటితో ఆ పప్పులు తీసి మరి కూరల్లోనో బిర్యానీలోనో వేసుకుంటుంటాం. అలా కాకుండా సరికొత్త వంటకం చెప్పుకుందాం. ఓకేనా, రెడీగా ఉన్నారా? మరి సరే, ఈరోజు నేను స్వీట్ కార్న్తో ఒక సరికొత్త వంటకం చెప్తాను. ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకొని 1-2-3 తీసుకోండి. తీసుకొని వాటిని మొత్తం ఉంటాయి కదా కవరింగ్ అయిన లేయర్లు, అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. పడేయకండి, ఏది కూడా మొక్కజొన్నలో పడేసే పరిస్థితి ఉండదు అనమాట. ఆ తర్వాత లోపల సన్న పీస్ పీస్గా ఉంటాయన్నమాట, రిబ్బన్ రిబ్బన్లుగా, అవి కూడా తీసుకోండి. ఆ తర్వాత మొక్కజొన్నలు ఉన్నాయి కదా, ఈ మొక్కజొన్నల్లో నుంచి 2 సార్లు కడగాలండి. కడిగిన తర్వాత మొక్కజొన్నలన్నీ చాకుతో ఇట్లా లేయర్లుగా అంటుంటే చాకుతో అంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట. అంటే దానిలో కొంచెం లోపలున్న కండతో సహా మనం తీసేయచ్చు అనమాట. చాకుతో మొత్తం పప్పులన్నీ కూడా కట్ చేసేసుకోండి. లోపల కాండంలాగా దాన్ని, పైన లేయర్లో ఉన్న తోళ్ళని, లోపల సన్న రిబ్బన్స్ రిబ్బన్స్గా ఉన్న పీసులుగా ఉన్న దాన్ని మూడింటిని కడిగి కడాయిలో వేసి నీళ్లు పోసి బాగా ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు అందులో మనం వేసినటువంటి ఈ కాండాలు, ఈ తోళ్ళు అన్నీ కూడా తీసి పక్కన పడేసి అడుగులో నీళ్లుంటాయి, వాటిని చల్లారనివ్వండి. చల్లారనిచ్చారా? ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఈ మొక్కజొన్నల గింజలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జార్లో వేసి ఈ ఉడకబెట్టిన వచ్చిన నీళ్ళని చల్లారనిచ్చాక ఆ మిక్సీ జార్లో పోసి మెత్తగా పేస్ట్ లాగా మెత్తం చేయాలన్నమాట, రుబ్బాలన్నమాట మిక్సీలో. రుబ్బిన తర్వాత దాన్ని ఒక క్లాత్లో వేసేసి పిండితే ఆ పాలు, మొక్కజొన్న గింజల పాలు వస్తాయి. మొత్తం బాగా గట్టిగా పిండేసేసేయండి. ఈ పాలుని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి. ఉడకబెడితే బాగా థిక్గా అవుతుంది అనమాట. చాలాసేపు ఉడకబెట్టిన తర్వాత కలబెడుతూనే ఉండాలండి, లేకుంటే ఉండలు కట్టిపోవడం, లేకుంటే అడుగంటిపోతుంది అనమాట. కలబెడుతూ ఉంటే బాగా దగ్గర అవుతుంది, అంటే గమ్ములాగా వస్తుంది అనమాట. అంటే దగ్గర అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఆ మొక్కజొన్నలది చల్లబడినిచ్చి ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఈ మొక్కజొన్న పిండి ఉంటుంది అనమాట, అమ్ముతుంటారు, అది ఒక 200 గ్రాములు తెచ్చి ఆ నీళ్ళల్లో

వేసి అంటే జ్యూస్ తీసుకున్నాం కదా, ఆ జ్యూస్ ఉడికిన జ్యూస్లో చల్లారిన తర్వాత ఇది వేసేసి మొత్తం చపాతి పిండిలాగా కలపాలన్నమాట. చపాతి పిండిలాగా వస్తుంది మీకు. అది కలిపిన తర్వాత తీసి కాసేపు పక్కన పెట్టి మూత వేసి పెట్టాలి, లేకుంటే ఒక క్లాత్ వేసి మరి దాన్ని ఏం చేస్తారంటే మూత వేసి పెట్టేయాలన్నమాట. దీన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుని, బాల్స్ లాగా చేసుకుని చిన్న చిన్న బాల్ ఇట్లా ఇట్లా చేత్తో రెండు చేతుల మధ్యలో ఇలాగా మనం ప్రెస్ చేసామంటే పొడుగ్గా సన్నగా వస్తాయన్నమాట. వీటిని అన్నిటినీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి. గిన్నెలో ఒక 4 గ్లాసులు నీళ్లు పోసి మొక్కజొన్నతో మనం పొడవుగా చేసాం కదా, వాటిని నీళ్ళల్లో వేసి ఉడకపెట్టాలి. అవి ఏమవుతాయంటే కరిగిపోవు అన్నమాట, కరిగిపోకుండా బాగా తేలుతా ఉంటాయన్నమాట. ఉడుకుతా ఉంటే తేలుతా ఉంటాయి, ఒక రంగులాగా మారుతాయి. అన్ని కూడా చక్కగా విరగకుండా నీటిలో కరిగిపోకుండా చక్కటి మరి ఒకలాంటి షేప్లో ఉడికి పైకి లేస్తాయి. పైకి లేచినప్పుడు ఉడికినట్టు అనమాట. అప్పుడు స్టవ్ ఆపేసేయండి. వాటిని జల్లిగింటితో తీసి ఇంకొక బౌల్లో మంచినీళ్ళు తీసుకొని ఇవన్నీ తీసి అందులో వేసేసేయాలి. ఇది పెద్ద పనేం కాదు, చెప్తుంటే మీకు కష్టంగా అనిపిస్తుంది కానీ పెద్ద పనేం కాదు. అలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నె లేదంటే కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఒక బౌల్ అంటే ఒక చిన్న బౌల్కి సగ్గుబియ్యం, తెల్ల సగ్గుబియ్యం అమ్ముతారు కదా వడియాల సగ్గుబియ్యం, అవి ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి కడిగేసిన తర్వాత మళ్ళీ ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి దాన్ని ఉడకనివ్వాలి. ఉడుకుతూ ఉంటుంది అనమాట, అంటే సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుంది కదా. అలా మరి ఉడుకుతూ ఉన్నప్పుడు పైకి లేస్తూ ఉంటాయన్నమాట. ఆ లేసేది మీకు అర్థమైపోతుంది. అప్పుడు మధ్య మధ్యలో కలపెడుతూనే ఉండాలండి, లేకపోతే ఈ సగ్గుబియ్యం అడుగంటిపోద్ది అనమాట. అలా బాగా ఉడికిపోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి, మళ్ళీ కాసిన్ని నీళ్లు పోయాలి. నీళ్లు పోసేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా కలబెడుతూ ఉన్నప్పుడు ఒక 150 గ్రామ్స్ చక్కెర అందులో వేయాలి. కొంతమందికి చక్కెర ఇష్టం లేకపోతే బెల్లం వేసుకుంటారు, కానీ మన టేస్ట్ తగ్గట్టు చక్కెర వేసుకుంటే బాగుంటుంది. ఇందులో చక్కెరే చాలా బాగుంటుందండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ నీళ్ళల్లో మొక్కజొన్నలతో తయారు చేసుకున్నాం కదా పొడుగు పొడుగ్గా, అవి ఆల్రెడీ ఒక దాంట్లో ఉడికిన తర్వాత తీసి చల్లటి నీళ్ళలో వేసాము, దాన్ని తీసి ఇప్పుడు మీరు ఈ సగ్గుబియ్యం ఉడికింది కదా అందులో వేసేసేయాలన్నమాట. అందులో వేసేస్తే చక్కగా ఒక 1 గ్లాస్ పాలు పోసేసేయాలి. ఇప్పుడు చక్కెర వేసాము, లైట్గా సాల్ట్ వేసాము, ఇవి మొక్కజొన్నతో చేసుకున్న పొడుగు పొడుగువి అందులో వేసేసాము, 1 గ్లాస్ పాలు పోసేసాము. ఇవన్నీ కూడా చక్కగా ఉడుకుతున్నాయి. ఉడికిన తర్వాత కొంచెం మనకు నచ్చితే కనుక కొంచెం ఇలాచి పౌడర్ వేసేసేయాలి. అలా ఇలాచి పౌడర్ వేసిన తర్వాత దగ్గర అయ్యేంత వరకు కలబెడుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటే అంటే వాసన మాడు వాసన వచ్చేస్తాయన్నమాట. ఇక అంతేనండి, అవి గిన్నెల్లో వేసుకుని తింటూ ఉంటే టేస్ట్ ఉంటుంది చూడండి అబ్బా. అసలు అది తింటా ఉంటే, స్పూన్తో తింటూ ఉంటే పిల్లలు పెద్దలు చక్కగా తింటారండి. మంచి ఎనర్జీ, ఒళ్ళు రాదన్నమాట కానీ లోపల మనకు ఎనర్జీ వస్తుంది. మొక్కజొన్నలతో ఎంత వెరైటీ చేసుకోవచ్చా అని మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెప్పన, ఈ మొక్కజొన్నలతో చేసుకునే వంట, మొక్కజొన్నలు ఒక 3 తీసుకోండి. 3 తీసుకున్న తర్వాత పైన తోళ్ళు ఉంటాయి కదా, అవి లేయర్లుగా అవన్నీ తీసేసి పక్కన పెట్టండి, పడేయకండి. తర్వాత లోపల సన్న రిబ్బన్లాగా ఉంటుంది పీసు, దాన్ని కూడా తీసి పక్కన పెట్టండి. ఆ తర్వాత చాకు తీసుకొని ఈ మొక్కజొన్నల కంకిలో ఉన్నటువంటి అవన్నీ కూడా మొత్తం ఆ పప్పులన్నీ కూడా చాకుతో లోపల కంకితో పాటు తీసేస్తారనమాట. తీసేసి అన్ని ఒక ప్లేట్లో వేసుకుంటారు. ఇప్పుడు లోపల కంకి ఉంది కదా, ఆ కంకిని ఈ తోళ్లని సన్న రిబ్బన్ లాంటి పీసుని మొత్తం కడిగి ఒక గిన్నెలో వేసి 1-2 గ్లాసులు నీళ్లు పోసి ఉడకబెట్టాలి. బాగా ఉడకబెడితే ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా అందులోకి దిగుతుంది. అర్థమైందా? దిగిన తర్వాత స్టవ్ ఆపేసేయండి, ఆ నీళ్లు చల్లారనివ్వండి. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ మొక్కజొన్న గింజలన్నీ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఈ ఉడకబెట్టిన నీళ్లు ఉన్నాయి కదా తోళ్లతో, ఆ నీళ్ళని అందులో పోసి మెత్తగా రుబ్బాలి. అర్థమైందా? రుబ్బేసేసి ఒక గుడ్డలో ఈ పాలని బాగా గట్టిగా పిండేస్తే పైన తొక్కంతా పోయేసి పాలన్నీ మనకు మంచి పాలు వస్తాయి, మొక్కజొన్న పాలు వస్తాయన్నమాట. ఈ పాలని ఒక కడాయిలో వేసి బాగా ఉడకబెట్టాలి. ఉడకబెడితే మంద మరీ నీళ్ళీలుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఒకలాంటి
చిక్కదనం వస్తుంది అనమాట. చిక్కదనం వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఇంకా ఇంతే అండి, వెరీ సింపుల్. ఇప్పుడు ఈ చిక్కదనం వచ్చిన ఈ మొక్కజొన్న పాలల్లో ఏం చల్లారనిచ్చిన తర్వాత అందులో

కాగిన తర్వాత ఆ కాగి నీళ్ళల్లో వేడివేడి నీళ్ళల్లో ఇప్పుడు మన చేత్తో ప్రెస్ చేస్తే పొడుగ్గా వచ్చాయి కదా, వీటిని మొక్కజొన్న గింజలతో చేసినవి ఆ వేడి నీళ్ళల్లో వేసేసేయాలి. వేడి నీళ్ళల్లో వేసేసి ఉడకబెడితే అవన్నీ కూడా బాగా ఉడుకుతాయి, పైకి లేచి బ్రౌన్ అంటే లైట్ బ్రౌన్ రంగు మారుతాయి అన్నమాట ఉడికేటప్పుడే. నూనెలో కాదండి, నీళ్ళల్లో వేసి అవి విరగవు, చక్కగా అలాగే నిలబడితే బాగా ఇడ్లీ ఉడికినట్టుగా ఉడికిపోతాయి అన్నమాట నీళ్ళల్లో. కడాయిలో నుంచి మరి జల్లెల గెంటితో తీసి అన్ని పక్కన వేసేసేయండి, వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత సగ్గుబియ్యం, తెల్ల సగ్గుబియ్యం ఉంటుంది కదా వడియాల సగ్గుబియ్యం, అవి ఒక కప్పు. మనకిష్టం వచ్చినంత, ఎక్కువ మంది ఉన్నామంటే ఎక్కువ సగ్గుబియ్యం, తక్కువ మంది ఉన్నామంటే తక్కువ సగ్గుబియ్యం. ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి ముందు కడిగేసి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసి బాగా ఉడకాలి. ఎట్టంటే లోపల ఆ తెల్లదనం అంతా పోయి బాగా ఉడికితే తెలుస్తుంది కదా మీకు, అలా ఉడికిపోవాలన్నమాట. ఉడికినప్పుడు అందులో మీరు సాల్ట్ వేయండి కొంచెం, లైట్ లిటిల్ బిట్, ఎంత కొంచెం అంటే అంత కొంచెం సాల్ట్ వేయండి. ఆ సాల్ట్ వేసిన తర్వాత మీకు ఫ్లేవర్ అంటే మీకు ఎంత టేస్ట్, షుగర్ టేస్ట్ ఎంత ఇష్టమో అంత షుగర్, కొంతమందికి బాగా తీయగా ఉండాలి, వాళ్ళు ఒక 1/4 కిలో వేసుకుంటారు అంటే ఆ చేసిన క్వాంటిటీని బట్టి, లేకుంటే 1 కప్పు చక్కెర వేసేసి 1.5 కప్పు చక్కెర వేసేసి బాగా ఉడకబెట్టాలన్నమాట. ఉడుకుతూ ఉంటుంది, చక్కెర వేసి కరగబెడతా ఉంటాము. కరగబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలాచీ ఫ్లేవర్ వేసేసేయండి, అది లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి. అలా ఇలాచీ వేసేసేసి మనము మొక్కజొన్నతో పొడవుగా చేసుకున్నాం కదా, వీటిని మీరు ఏం చేస్తారంటే ఆ సగ్గుబియ్యంలో వేసేసేయాల. ఇక అంతే, సగ్గుబియ్యంలో వేసి చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. అవి ఎరగవు, బాగా అందులో కలిసిపోతాయి సగ్గుబియ్యం పాయసంలో. అప్పుడు పాలు పోయాలి, చిక్కటి పాలు గ్లాస్ పోసి. ఇక చూడండి, మృదు మధురంగా సాఫ్ట్గా ఉండే పాయసములాగా తయారైపోతుంది. ఇవంతా కూడా తీసి ఒక గిన్నెల్లో సర్వ్ చేసుకొని స్పూన్తో తింటే ఉంటుందండి టేస్ట్. మీరు ఎప్పుడు ఈ టేస్ట్ చూసిండ్రు, అంత బాగుంటుంది. మొక్కజొన్నతో ఇలా చేసుకుంటారా అన్న విషయం మీకే అర్థం కాకుండా అయిపోతుంది అన్నమాట. అంత బాగా చేసుకోండి, తినండి. ఓకేనా? కొంచెం అసలు దీనికే టైం పట్టదు, అంతేకాకుండా కష్టం కూడా ఉండదు. జస్ట్ ఒలుచుకోవడం కూడా ఒక్కొక్క పప్పుగా చాకుతో లోపల మరి కంకితో కూడా వచ్చేసేయచ్చు అన్నమాట. అట్లా చాకుతో కోసేసేయచ్చు. కోసేసి మొత్తం మిక్సీలేసి తిప్పడమే, అవి ఉడకబెట్టి నీళ్ళేసి తిప్పడమే అంతే. ఇక సగ్గుబియ్యం ఎటు మనం కుక్కర్లో ఉడకబెట్టుకుంటాం, గిన్నెలో ఉడకబెట్టుకుంటాం, వీటిని తీసి నీళ్ళలో ఉడకబెట్టి అందులో వేసేసేయడం అంతే. పాలు పోసి చక్కెర వేసుకొని తినటమే. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అన్నమాట. ఓకే, చేసుకొని నాకు చెప్తారనుకుంటాను. చేసుకుంటారు కదా? ఓకే, తర్వాత మనం ఇంకొక స్వీట్ తెలుసుకుందాం. తర్వాత మీకు ఒక స్వీట్ కోవా అంటారు కదా, మనం షాప్కి వెళ్తేనే మరి బేకరీలో స్వీట్ అంటే కోవా బిళ్ళలు అమ్ముతుంటారు. వాటిని కోవాతో కొంతమంది చేస్తారు, కొంతమంది కోవా లేకుండా చేస్తారు. అది ఎక్కడ చేస్తారబ్బా, మనం కూడా చేసుకోవచ్చా అని డౌట్ వస్తుంది కదా. తెల్లగా మరి తెలావుగా మరి కోవాతో మరి కోవా స్వీట్స్ కొనుక్కోండి అనగానే వాటి మీదకి వెళ్తుంది. కానీ వాటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. మరి అవి మనమే తయారు చేసుకోవచ్చు చక్కగా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే. మనకు నెయ్యి వద్దనుకుంటే నూనెతో చేసుకోవచ్చు. మైదాపిండి తీసుకోవాలి, మైదాపిండి కొంచెం, గోధుమ పిండి కొంచెం తీసుకోవచ్చు, లేదంటే మొత్తం మైదా వేసేసుకోవచ్చు, వేసుకోవాలి. దానికి చక్కెర మరి ఇలాచీ పౌడర్, కొంతమంది కోవా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కోవాలి కలపాలనుకుంటే కొంచెం 100 గ్రాములు కోవా తీసుకోండి, లేదంటే కోవా లేకుండా పెట్టేసుకోవచ్చు. దానికి పాలు కావాలి, కంపల్సరీగా పాలు అవసరం ఉంటాయి. అంతే అండి, కొంచెం నెయ్యి తీసుకోవాలి అంతే. ఇప్పుడు తయారు విధానం చెప్పేస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టి నూనె తీసుకోండి. అంటే మనకు నూనెతోనే ఎక్కువ చేసుకుంటాము, అంటే ఖర్చు లేకుండా ఉంటుంది అన్నమాట. నెయ్యి అంటే అంత నెయ్యి మనం ఎక్కడ కొంటాం కదా, కాబట్టి నూనె 1/2 లీటర్ అంటే కేజీ మైదాపిండితో మనం కోవా స్వీట్ చేసుకోవాలనుకుంటే కనుక దానికి 1/2 లీటర్ నూనె కావాలన్నమాట. కాబట్టి ఏదన్నా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదన్నా మీరు వాడుకోవచ్చు, చెరంగ నుండి వాడచ్చు. చెరంగ నుండి కన్నా సన్ఫ్లవర్ ఆయిలే బాగుంటుంది. కొంతమంది ఇంట్లలో ఈ వేరే ఆయిల్స్ కూడా ఉంటాయన్నమాట, అవి కూడా వాడచ్చు. ఈ కడాయిలో 1/2 లీటర్ నూనె పోసేసి 1/2 లీటర్ నూనె పోసి, నూనె కాగకుండానే, నూనె పోయి అంటే కింద వేడవుతా ఉంటుంది కడాయి, అందులో నూనె కాగక ముందే
అందులో మనం మైదా ఎంత మొత్తం వేసేసేయాలి. కొంతమంది మైదా గోధుమ రెండు కావాలంటే వేసుకోవచ్చు, మైదాతోనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ వేసేసి దాన్ని బాగా వేయించాలండి. బాగా అంటే కలర్ మారాలి, కొంచెం లైట్ కలర్ మారేంతగా చిన్న మంట మీద బాగా వేయించాలి. గరిటెతో తిప్పుతూనే ఉండాలన్నమాట. అలా బాగా వేగిన తర్వాత లైట్ గా ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది, అయినా ఏం ప్రాబ్లం లేదు. మీరేం చేస్తారంటే దాన్ని తీసుకొని

ఆ వేగిన బాగా వేయించినటువంటి మైదా పిండిని తీసి ఒక గిన్నెలో వేసేసేయండి. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఆ తర్వాత ఏం చేస్తారంటే అదే కడాయిలో మీరు ఏం చేస్తారంటే ఒక హాఫ్ లీటర్ పాలు పోయాలి. చిక్కటి పాలు, ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, మరి లేకుంటే పితికిన పాలు అయినా సరే హాఫ్ లీటర్ పోసేసి బాగా పొంగాలన్నమాట. పొంగిన తర్వాత అందులో మనం ఏం చేయాలంటే మన టేస్ట్ కు తగ్గ చక్కెర వేసేసుకోవాలి. చక్కెర ఏంటంటే పొడి కొట్టి వేస్తే బాగుంటుంది, లేదు అంటే మరి చక్కెర చక్కెరగా వేసేసి బాగా కలిపి పెడుతుంటే కలిపి కలపంగా పాకం వస్తుంది. ఈ పాలు చక్కెర కరిగి ఇలా మనం చేతికి పట్టుకుంటే దారలాగా వస్తుంది అనమాట, అది కరెక్ట్ పాకం అనమాట. పాకం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మంట బాగా తగ్గించేసేసి చిన్న మంట పెట్టి ఆల్రెడీ మనం నూనెలో వేయించుకున్నాం కదా మైదా పిండి, దాన్ని అందులో వేసేసేయాలి. కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసేయాలి. వేసేసి బాగా కలిసిపోవాలన్నమాట. అది ఎలా కలిసిపోద్ది అంటే కలబెడుతూనే ఉండాలి, దాదాపు ఒక 5-7 నిమిషాలు కలబెడుతూనే ఉండాలన్నమాట. లేకుంటే ఏమవుతుందంటే అడుగంటిపోతుంది, అడుగంటిపోయి మనకు అనుకున్న స్వీట్ సరిగ్గా రాదు. కలబెడుతూనే ఆ కలిపే దాంట్లోనే మనకు మంచి కోవా స్వీట్ తయారవుతుంది అనమాట. ఈ టైంలో ఒకవేళ మీకు కోవా కూడా వేసుకుందాం అని అనిపిస్తే గనక ఒక 100 గ్రామ్స్ కోవా కొనుక్కొని వచ్చి అందులో వేసేసేయచ్చు. వేసేసి ఈ మొత్తాన్ని బాగా కలిపెడుతుంటే నీళ్లు నీళ్లుగా ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థం లాగున్నటువంటి మిక్సింగ్ మొత్తం గడ్డగా అయిపోతుంది. ఆ గడ్డగా అవ్వంగా అవ్వంగా ఇంకా కలబెడుతూ ఉంటే ఒక చపాతి ముద్దలాగా అయిపోతుంది అనమాట. చపాతి ముద్దలాగా అయిపోయినప్పుడు ఇది కరెక్ట్ స్ట్రక్చర్ అనమాట, కరెక్ట్ మనకు పాకం అంటే కరెక్ట్ మన స్వీట్ కి తయారైంది అనిపిస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే దాన్ని మొత్తం తీసి ఒక పీట మీద వేసేసేయండి, లేదంటే ఒక మందపాటి ప్లేట్ మీద వేసేసేయండి. అప్పుడు గనక ఒకవేళ మీకు ఇది మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వేడివేడి పాలు కొన్ని వేసి కలపచ్చు. ఏం కాదనమాట, వేడిగా కాచుండాలి బాగా. మరగ కాచున్న పాలని అందులో 1 స్పూన్ 2 స్పూన్లు అది మనం కొంచెం పక్కంగా అంటే చపాతి పిండి లాగా వచ్చేటట్టుగా చేసుకోవాలి. మరి గట్టిగా ఉంటే కూడా బాగోదు అనమాట. అలా అయిన తర్వాత ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఒక చిన్న రౌండ్ బిళ్ళ తీసుకొని అందులో ఫిల్ చేసేసేయాలి. ఫిల్ చేసి పైన మనకి ఏ షేప్ అంటే బాగుంటుంది కదా కోవా కేక్ పైన ప్లెయిన్ గా ఉంటే కొన్ని డిజైన్ ఉంటుంది, ఏదైనా డిజైన్ నొక్కామంటే ఆ డిజైన్ పడుతుంది. ఇక దాన్ని రౌండ్ ఒక రౌండ్ తీసుకొని ఆ రౌండ్ లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలా ఫిల్ చేసుకుంటూ వెళ్తే లేకుంటే ఒక మూతతో అన్ని రౌండ్ గా రౌండ్ రౌండ్ రౌండ్ గా అన్ని కట్ చేసుకుంటా పోతే ఇక అంతేనండి. అన్ని తీసి పక్కన పెట్టి ఆరపెట్టండి. ఇక మనకు కోవా స్వీట్ రెడీ. ఆ కోవా స్వీట్లు చిన్న చిన్న ఉంటాయి, పెద్ద ఉంటాయి, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసేసుకోవచ్చు. వెరీ సింపుల్, వెరీ ఈజీ అనమాట. కాస్ట్లీగా కూడా ఉంటాయి షాపుల్లో, మనకు చాలా కాస్ట్ అమ్ముతూ ఉంటారు. అది ఇంట్లోనే చేసుకుని తినచ్చు అనమాట, పిల్లలకు మంచిది. మనము ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం కోవా కొనుక్కొని వచ్చి కోవా కలుపుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట. ఈ కోవా స్వీట్ చేసుకోవడం మళ్ళీ ఒకసారి చెప్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి, మందపాటి కడాయి పెట్టి అందులో 1/2 లీటర్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వద్దు, మనకు నెయ్యి కావాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది, నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, 2 మిక్సీ కూడా వేసుకోవచ్చు, 1 నూనె వేసేసుకోవచ్చు, కొంతమంది పామ్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు అండి. వేసుకొని నూనె కాకకూడదు, అది పోసిన వెంటనే మైదా పిండి వేసుకుంటూ కలిగి పెడుతూ ఉండాలి చిన్న మంట మీద. అది ఎలా అంటే బాగా కలర్ మారుతుంది, అంత వరకు దాన్ని బాగా కలిగి పెడుతూ రావాలి. కలిగి పెట్టేటప్పుడు కొంచెం ఉండలవద్దు అనమాట, ముద్ద ముద్దగా ఉంటుంది, పర్వాలేదు. మొత్తం అది ఒక రంగు మారిన తర్వాత మంచి గేగినట్టు అనిపిస్తుంది వాసన, అప్పుడు తీసి ఒక ప్లేట్ లో వేసేసుకోండి మొత్తం. ఇప్పుడు అదే కడాయిలో 1/2 లీటర్ పాలు పోయాలి. పాలు పోసి ఏం చేస్తారంటే మీరు ఆ పాలుని కాగనివ్వాలి. కాగేటప్పుడే మీకు స్వీట్ ఇప్పుడు 1/2 లీటర్ ఒక కేజీ పిండి కదా, 1 1/4 చక్కెర బాగుంటుంది. కొంతమందికి బాగా స్వీట్ ఉండాలనుకుంటే 1 కేజీ 300 గ్రాములు వేసుకుంటే బాగా స్వీట్ గా ఉంటుంది అనమాట. ఈ కోవా స్వీట్ చప్పచప్పగా ఉండాలంటే తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. 300 గ్రాములు వేసుకోండి, 1 కేజీ మైదాకి వేసుకొని బాగా 1/2 లీటర్ పాలల్లో 1/2 లీటర్ పాలల్లో కలబెడుతూ ఉంటే అవేంటంటే మీకు పాకం వచ్చినట్టు ఉంటుంది కదా మా చక్కెర పాకం, అలా పాకం వచ్చేస్తుంది. ఈ పాకం వచ్చినప్పుడు చేయి 2 వేళ్ల మధ్య ఇలా అంటే దారగా వస్తుంది, అది పాకం వచ్చినట్టు. ఇక అంతే అండి, అందులో మనం ఆల్రెడీ వేయించుకున్న మైదా వేసేసి కలపెడుతూ వచ్చేయాలన్నమాట. ఎంత కలపాలంటే అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు ఆ టైంలో మీ దగ్గర కనుక కోవా ఉంటే అది కూడా వేసేసేయండి. వేసేసి ఇంకేం నూనె వేయనక్కర్లా, నెయ్యి వేయగలరా, ఎందుకంటే ఆల్రెడీ పిండిని 1/2 లీటర్ నూనెలో వేయించేసాం కాబట్టి ఇందులో
ఇంకా ఏం అక్కర్లేదు, కొంచెం ఇలాచీ ఫ్లేవర్ వేసి

తీసుకొని బాగా, ఇంకా వేరే ఏ ఫ్లేవర్ వేసినా బాగోదు, ఇలా చేసేసి ఇక మీరు దాన్ని బాగా కలిపి పెడుతూ అది ముద్దలాగా అవుతూ ఉంటుంది, దగ్గర పడుతూ ఉంటుంది. అట్లా చపాతి ముద్దలాగా అవుతూ ఉన్నంత వరకు దాన్ని కలిపెట్టి, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని స్టవ్ ఆపేసి ఒక చెక్క మీద కానీ ఒక మందపాటి ప్లేట్లో వేసేసేయాలి. వేసేసి దాన్ని మీరు ఒక చిన్న చిన్న అంటే మనకు రౌండ్ రౌండ్ గా అమ్ముతారు కదా కోవా కేక్, కోవావి స్వీట్స్, అట్లా ఒక రౌండ్ రౌండ్ గా బాగా సట్టసదరం చేసేసి అందులో మీరు ఏం చేస్తారంటే ఒక మూత తీసుకొని దాంతో అన్నా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఫ్రేమ్ తీసుకొని ఫ్రేమ్ లో ఫిల్ చేసేసి దాన్ని తిరిగి బౌల్ వేసేయచ్చు. అలా వేసుకుంటూ వచ్చారంటే మీకు కోవా స్వీట్ రెడీ. ఇక చూడండి పిల్లలు ఎంత బాగా తింటారంటే అంత బాగా తింటారు. తర్వాత ఈరోజు కార్యక్రమంలో సరికొత్త వంటకంగా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. బిస్కెట్స్ అంటే మామూలుగా ఇంట్లో చేసే బిస్కెట్స్ కాకుండా కొంచెం అందంగా చాలా బాగుంటాయి ఇవి, అవి ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీరు ఏం చేస్తారంటే ఒక కప్పు లేదంటే రెండు కప్పులు మనకి ఎన్ని చేసుకోవాలనిపిస్తే అన్ని మైదా పిండి వేయాలి. మైదా పిండి హాఫ్ వేసుకోవాలి, హాఫ్ గోధుమ పిండి వేసుకోవాలి, అప్పుడు చాలా బాగా వస్తాయి అనమాట. ఒక్కోసారి కాదు అనుకుంటే మొత్తం మైదా కూడా వేసేసేయచ్చు, అట్లాగ అలాగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి మొత్తం కలుపుకొని పిండి, దానికి హాఫ్ కప్పు చక్కెర కావాలి. ఈ చక్కెరని ఎట్లా చేయాలంటే మిక్సీ పట్టాలి, మిక్సీ పట్టి అందులో పోసేసేయాలన్నమాట. పిండిలో పోసేసిన తర్వాత మీరు లైట్ గా ఒక లిటిల్ బిట్ సాల్ట్ అంటే ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, దానికి ఓ పావు కప్పు నెయ్యి కానీ నూనె కానీ, అంటే నెయ్యి అయితేనే చాలా బాగా వస్తాయి కాబట్టి నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకొని బాగా గోరెచ్చలుగా చేసేసి దాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలిపేయాలన్నమాట. కలిపేస్తే ఆల్రెడీ బాగా తడైపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుని చపాతి పిండిలాగా బాగా ముద్దగా కలుపుకోవాలి. మధ్యలో మీరు బేకింగ్ సోడా కొంచెం వేయాల్సి ఉంటుందండి. బేకింగ్ సోడా వేస్తేనే చాలా బాగా వస్తాయి. బేకింగ్ సోడా వేసేసి అన్ని బాగా కలిపి కాసేపు నానబెట్టాలి. ఇది నానబెట్టకపోతే బాగా రావండి. కాసేపు నానబెట్టి తడి పట్టేసి బాగా నానబెట్టేయాలి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయండి. నూనె వేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి నూనె సిమ్లోనే కాలుతూ ఉంటుంది. ఈ నూనె కాగేలోగా మీరేం చేస్తారంటే ఈ ముద్ద తీసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి. చపాతి కర్రతో స్ప్రెడ్ చేసి మధ్యలో ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి నాలుగు మడతలు వేసేసేయాలి. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ చపాతి లాగా రుద్దాలి. రుద్ది అట్లా రెండు మూడు సార్లు మధ్యలో కొంచెం ఆయిల్ పోసేసి నాలుగు మడతలు వేసేసి మళ్ళీ అలాగ మూడు సార్లు చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు స్ప్రెడ్ చేయాలి చపాతి లాగా. స్ప్రెడ్ చేసి కొంచెం మందంగా చపాతి లాగా చేసి ఒక మూతతో అయినా ఏదైనా ఒక షేప్ తో దాన్ని గుచ్చితే కట్ అవుతాయి అన్నమాట. అలాగా కట్ చేసుకుని అన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నూనె ఎక్కువ కాలకూడదండి, సగమే కాగాలి. కాగిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టి ఇవన్నీ కూడా అందులో వేసేసేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే నాలుగు సార్లు మడతలేసాం ప్లస్ ఇదేంటంటే రెండు రకాల పిండ్లు కలిపాం కదా, కలిపి సోడా వేసాం కాబట్టి ఇది ఒక మందంగా ఇట్లా ఉబ్బుతుంది. మధ్యలో ఒకలాంటి గుల్ల గుల్లగా అంటే ఈ పిండినే ఫుల్ గా ఉంటుంది, ఒక మనకి నములతో ఉంటే చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా వస్తుంది ఈ బిస్కెట్. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే సిమ్లోనే కాల్చాలి. ఎట్లా కాల్చాలంటే గోల్డ్ రంగు రాకముందే తీసేయాలన్నమాట. కొంతమంది గోల్డ్ రంగు వచ్చేంత వరకు కాలుస్తారు, అప్పుడు అది టేస్ట్ మారిపోతుంది. గోల్డ్ రంగు రాకముందే లేతగా వస్తూ ఉందనగా ఇవి తీసేయాలి. అయితే వీటిని కాల్చేటప్పుడు మీరు చిన్న మంట మీదనే కాల్చాలన్నమాట. చిన్న మంట మీద కాలిస్తే లేత గోల్డ్ రంగు వస్తూ ఉండగా తీసి ఆరిపెట్టాలి. అలా అన్ని ఆరిపెట్టిన తర్వాత తిని చూస్తే ఉంటాయండి, ఇసులు అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి బిస్కెట్లో, చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే పిల్లలకు సాయంత్రం స్నాక్స్ గా పెట్టడమే కాకుండా మనకి ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే బయట నుంచి బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కోకుండా ఈ బిస్కెట్స్ తినేయచ్చు. మరి ఒకసారి చెప్పిన ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో మీకు ఇష్టం అనుకుంటే గోధుమ పిండి వేయండి, లేదంటే అది కూడా మైదా పిండే వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు మీరేం అందులో కొంచెం సోడా వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక కప్పు పిండికి అరకప్పు చక్కెర, అలా రెండు కప్పులు వేసుకుంటే ఒక కప్పు చక్కెర, దాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టి ఇందులో వేయాలి. వేసి మొత్తం కలిపి ఇప్పుడు మీరేం చేస్తారంటే నెయ్యిని పావు కప్పు నెయ్యిని వేడి చేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలపాలి. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆ పిండి అంతా కూడా
తడుస్తుంది, లైట్గా తడుస్తుంది. ఆ తర్వాత కొంచెం

0: కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా చేసేసుకోండి. చేసేసుకున్నారా, కాసేపు నానబెట్టండి. ఈలో కడాయి మీద, మరి స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో నూనె వేసి చిన్న మంట మీద కాగుతూ ఉండాలి. కాగేలోగా ఈ పిండి ముద్దని బాగా పిసికి ఆ తర్వాత దాన్ని బాగా స్ప్రెడ్ చేసి మధ్యలో ఆయిల్ రాసి 4 మడతలు మడవాలన్నమాట. అలా మళ్ళా అలా 2-3 సార్లు చేసిన తర్వాత ఇప్పుడు ఈ చపాతి మందమైన చపాతి లాగా స్ప్రెడ్ చేసి ఒక మూతతో, మరి బాగా పదునుగా ఉన్న మూతతో కట్ చేసుకోవాలి. రౌండ్ రౌండ్ రౌండ్ గా ఇవన్నీ కూడా మరి చిన్న మంట మీద లేతగా కాగిన నూనెలో వేసేసి అవి లేత గోల్డ్ రంగు రాకముందే, అంటే చాలా జస్ట్ రంగు వచ్చినట్టు ఉంటుంది అనమాట, అప్పుడు దాన్ని తీసేయాలి. చిన్న మంటలో కాలుస్తున్నాం కాబట్టి లోపల నుంచి ఉడుక్కుంటా వస్తుంది. అట్లా తీసి అన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం చల్లారినిచ్చి ఈ బిస్కెట్స్ ఆరగించేసేయండి. సూపర్ ఉంటాయండి బిస్కెట్స్. ఇంశ్రోతులు తప్పకుండా చేసుకుంటారు కదా, పిల్లలకి చక్కగా పండగల్లో చేసి ఇంట్లో ఉంటారు కాబట్టి చేసి పెడితే వాళ్ళు ఆకలేసినప్పుడు బయట తినకుండా ఇంట్లోనే తింటారనమాట. సరేనా? ఓకే శ్రోతలు, ఈరోజు మనం తెలుసుకున్న వంటకాలన్నీ కూడా మీరు చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. మీరు తిన్న తర్వాత ఎలా ఉన్నాయో నాకు చెప్పాలంటే నా అడ్రస్ మీకు తెలియాలి కదా. నా అడ్రస్ పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. మళ్ళీ చెప్తాను, పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. తిరిగి వచ్చే వారం సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మలా.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

0: ముందుగా కొన్ని ప్రకటనలు.
1: భూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. వెల్త్ ఎగ్జిక్యూటివ్స్ 1000 పోస్టులు, అర్హత వచ్చి డిగ్రీతో పాటు పీజీ ఇంకా పీజీ డిప్లొమో లేక ఎంబీఏ ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉండాలి. వెల్త్ ప్రొడక్ట్ సెట్లో కనీసం 2 అనుభవం అవసరం. క్రెడిట్ అనలిస్ట్ సి అండ్ ఐసీ పోస్టులు కూడా ఉన్నాయి. ఇవి మొత్తం 100 పోస్టులున్నాయి. అర్హత డిగ్రీతో పాటు సీఏ మేనేజ్మెంట్లో 2 ఫుల్ టైం లేదా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో 7 అనుభవం తప్పనిసరి. వయస్సు వెల్త్ ఎగ్జిక్యూటివ్కు 22 నుంచి 32 మధ్య ఉండాలి. ఇక క్రెడిట్ అనలిస్టుకు 21 నుంచి 33 మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 నుంచి 15 వయస్సు సడలింపు అయితే వర్తిస్తాయి. వేతన శ్రేణి నెలకు వెల్త్ ఎగ్జిక్యూటివ్స్ కు 48,480 రూపాయల నుండి 85,920 రూపాయల వరకు ఉంటుంది. ఇక క్రెడిట్ అనలిస్టుకు 64,820 రూపాయల నుండి 93,960 రూపాయల వరకు ఉంటుంది. వీటికి అలవెన్సులు కూడా అదనం. ఎంపిక విధానం వచ్చి దరఖాస్తుల స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, ఇంకా సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలతో ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష వచ్చి ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకనామిక్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంకా ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాల నుండి 120 ప్రశ్నలు వస్తాయి. 120 మార్కులకు ఉంటాయి. 120 నిమిషాలు సమయం ఇస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చి జనరల్ ఈడబ్ల్యూఎస్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 24. వెబ్సైట్ వివరాలు https://bankofbaroda.bank.in/. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://bankofbaroda.bank.in. ఈ వెబ్సైట్ ను వివరంగా తెలుసుకుని మరింత వివరాలను తెలుసుకోవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజంద కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్రీడా ప్రపంచం. వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ఇప్పుడు కొన్ని క్రీడా విశేషాలు చూద్దాం. యుఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. అలవోక విజయాలతో మరో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. లోకల్ ఫేవరెట్ అమెరికా ప్లేయర్ టామీ పాల్కు చెక్ పెట్టిన స్పెయిన్ స్టార్ క్వార్టర్లో ఫైనల్లో అడుగుపెట్టాడు. మరోవైపు టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన డానిన్ మద్వేదేవ్, గ్రీస్ ప్లేయర్ స్టెఫనోస్ సిస్ట్పాస్

ప్రీ క్వార్టర్లోనే ఇంటిదారి పట్టాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ రెండో సీడ్ కార్లెస్ 6-4, 6-3, 6-4తో పాల్ను వరుస సెట్లలో చిత్తుచేశాడు. 4 బ్రేక్ పాయింట్లు నెగ్గి టోర్నీలో ముందంజు వేశాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీలో కార్లెస్ ఇది వరుసగా 18వ విజయం కావడం విశేషం. క్వార్టర్లో తను మరో అమెరికన్ 8వ సీడ్ బెన్ షెల్టన్తో పోటీ పడనున్నాడు. మరో పోరులో షెల్టన్ 6-2, 6-3, 6-4తో వరుస సెట్లలో గ్రీక్ స్టార్ స్టెఫనోస్ సిట్స్పాస్ ను ఓడించి కెరీర్లో రెండోసారి యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరాడు. పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. బాలాజీ ఇవాన్ కింగ్ ద్వయం 4-6, 5-7తో రోజర్ వాసలిన్ హ్యూగో నైస్ ద్వయం చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్లో 3 సీడ్ జెస్సికా పెగులా, 5 సీడ్ మిరా ఆండ్రివా, 6 సీడ్ లిండా నోస్కోవా క్వార్టర్లో అడుగుపెట్టారు. కానీ పోలాండ్ స్టార్ ఇగా సైట్విక్కు షాక్ తగిలింది. ప్రీ క్వార్టర్లో అమెరికన్ పెగుల 6-3, 6-4తో సరానా కిర్స్టియాను వరుస సెట్లలో చిత్తుగా ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఆండ్రివా తొలి సెట్ కోల్పోయినా పుంజుకుని 5-7, 6-4, 6-3తో 24వ సీడ్ పోటాపోటీపై పోరాడి గెలిచింది. చెక్ రిపబ్లిక్ భామ నోస్కోవా 7-5, 5-7, 6-4తో 11వ సీడ్ కోస్ట్యూక్ను ఓడించి క్వార్టర్లో టాప్ సీడ్ సబలంకాతో పోటీకి సిద్దమైంది. 7 గ్రాండ్స్లామ్ను కన్నేసిన 8వ సీడ్ సైట్విక్ 5-7, 3-6తో అన్సీడెడ్ క్విన్వేర్ జెంగ్ చేతిలో అనూహ్యంగా ఓడి ఇంటిదారి పట్టింది. దులీప్ ట్రోఫీ ఫైనల్లో రెండో రోజుకే ఈస్ట్ జోన్ మ్యాచ్ను శాసించే స్థితికి చేరింది. తొలి రోజే సెంచరీ బాదిన కెప్టెన్ ఇషాన్ కిషన్ 334 బంతుల్లో 270 పరుగులతోడు కుమార కుషాగ్ర 132 బంతుల్లో 101 పరుగులతో చెలరేగగా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ జట్టు 708 పరుగులు కొండంత స్కోర్ సాధించింది. తిలక్ వర్మ కెప్టెన్సీలో సౌత్ జోన్ బౌలర్లతో విజయ్కు 4 వికెట్లు దక్కగా మిలిన్ గోపాల్ చెరో 2 వికెట్లు తీశారు. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండో రోజు తేలిపోయాడు. కాగా ఆటకు 3 రోజు అయిన నేడు ఈ వార్త రాసే సమయానికి సౌత్ జోన్ను తన తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3లో భారత్ ఆర్చర్లు అదరకొడుతున్నారు. యువ సంచలనం జమ్మూ అమ్మాయి శీతల్ దేవి మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసగళ్లగా మరో 3 ఆర్చర్లు పతక రేసులో ఉన్నారు. సోమవారం జరిగిన కాంపౌండ్ సెమీస్లో శీతల్ 145-143తో భారత్కు చెందిన సరితపై గెలిచి ఐజదా సైడన్తో ఫైనల్ ఆడేందుకు సిద్దమైంది. సరిత కాంస్యం కోసం పోటీ పడనుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో శీతల్ రాకేష్ కుమార్ జోడీ క్వాలిఫికేషన్ రౌండ్లో 1400 పాయింట్ల స్కోరుతో తమ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడంతో వారికి టాప్ సీట్ దక్కింది. కాంపౌండ్ మెన్స్ కేటగిరీ సెమీస్లో ప్రపంచ నెంబర్ 1 తోమన్ కుమార్ 144-146తో టాప్ సీడ్ క్వెన్ సగుమిలాంగ్ చేతిలో ఓడిన కాంస్య పథకం కోసం పోటీలోనే ఉన్నాడు. ఆల్ ఇండియా ఫిడరేటెడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి పి రాజ్కుమార్ విజేతగా నిలిచాడు. నాగపూర్లో జరిగిన టోర్నీలో మొత్తం 9 రౌండ్లలో అత్యధికంగా 8.5 పాయింట్ల సాధించి ట్రోఫీ నెగ్గాడు. ఈ టోర్నీలో రాజ్కుమార్ ఒక్క గేమ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచి ట్రోఫీతో పాటు 50,000 నగదు బహుమతిని కూడా సొంతం చేసుకున్నాడు. భారత పురుషుల ఫుట్బాల్ జట్టు 20 సుదీర్ఘ విరామం తర్వాత ఏఎఫ్సీ అండర్ 20 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. క్వాలిఫైయర్స్ ఈవెంట్ గ్రూప్ బిలో 2 స్థానం దక్కించుకుని మెయిన్ టోర్నీ బెర్త్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో భారత్ 3-0తో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. డ్యానీమైతే విశాల్ యాదవ్, మహమ్మద్ అర్బాష్ ఈ గోల్తో జట్టును గెలిపించారు.
భారత్ 3 మ్యాచ్ల్లో 6 పాయింట్లు అందుకుంది. మరో మ్యాచ్లో ఆతిథ్య ఉజ్బెకిస్తాన్ 2-0 సిరీస్ను ఓడించింది. ఫలితంగా గ్రూప్ బిలో 2వ స్థానంలో నిలిచిన భారత్ కుర్రాళ్లు ముందంజ వేశారు. భారత్ చివరిగా 2006లో ప్రధాన టోర్నీలో ఆడింది. భారత బ్యాడ్మింటన్ డబుల్లెట్స్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి మరో అరుదైన ఘనత అందుకున్నాడు. మన దేశ డబుల్ షట్టర్లకు అందని ద్రాక్షగా ఉన్న బీడబ్ల్యూఎఫ్ చైనా మాస్టర్ సూపర్ 750 టోర్నమెంట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. మెగా టోర్నీ డబుల్స్ రైతులు సొంతం చేసుకుని ఈ ఘనత సాధించిన భారత తొల జోడీగా రికార్డు సృష్టించారు. ఆదివారం హోరాహోరీగా సాగిన తుది పోరులో ప్రపంచ 5వ ర్యాంక్ ద్వయం సాత్విక్ చిరాగ్ 11-21, 21-13, 21-17 చైనాకు చెందిన హేజీ టింగ్ రైన్ జియాంగ్ యుపై అద్భుత విజయం సాధించింది. గంటా 10 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకుని గెలుచుకుంది. 2023-25లోనూ ఫైనల్ చేరిన అందుకోలేకపోయిన చైనా టైటిల్ను 3వ ప్రయత్నంలో సగర్వంగా ఒడిసిపట్టుకుంది. ఈ విజయంతో చైనా జంటపై తమ ముఖాముఖి రికార్డును 3-0 పెంచుకుంది. చైనా షట్టర్లు నెట్ వద్ద ఆధిపత్యం ప్రదర్శిస్తూ తొలి విరామానికి 11-5 నిలిచారు. అదే జోరును కొనసాగిస్తూ 18 నిమిషాల్లో తొలి గేమ్ను సొంతం చేసుకున్నారు. ఫస్ట్ గేమ్లో ఓడిన సాత్విక్ చిరాగ్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. 2వ గేమ్లో వ్యూహాత్మకంగా ఆడి పుంజుకున్నా అయితే ఒత్తిడి క్షణాల్లో ఏకాగ్రత కోల్పోకుండా పట్టుదల ప్రదర్శించిన భారత్ ద్వయం వరుసగా 4 పాయింట్లు సాధించి గేమ్తో పాటు టైటిల్ను సొంతం చేసుకుంది. కాగా ఈ టోర్నీలో భారత స్టార్ షట్టర్ కిదాంబి శ్రీకాంత్ అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగుపెట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ సెకండ్ రౌండ్లో ప్రపంచ 34వ ర్యాంక్ శ్రీకాంత్, 2 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ను మెడలిస్ట్ కెనడాకు చెందిన వరల్డ్ నెంబర్ 9 విక్టర్ లైక్కు షాకిచ్చాడు. 21-18, 21-19 తేడాతో నేరుగా 2 సెట్లలోనే విక్టర్ను ఓడించి క్వార్టర్కు దూసుకెళ్లాడు. క్రికెట్ మైదానంలో పాకిస్తాన్ను చూడగానే చెలరేగిపోయే భారత్ మరోసారి దాయాదీపై పంజా విసిరింది. మహిళలు ఆసియాకప్లో ఖతర్నాక్ బౌలింగ్తో చిరకాల ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ హ్యాట్రిక్ విజయం అందుకుంది. తెలుగమ్మాయి శ్రీచరణి 3 వికెట్లతో పాటు ప్రేమ్రావత్ 3, దీప్తి శర్మ 2 వికెట్ల స్పిన్ దెబ్బకు విలువల్లాడిన పాక్ టీ20లో తమ అత్యల్ప స్కోర్ నమోదు చేసి చిత్తయింది. శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన గ్రూప్ ఏలో పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్ను ఓడించింది. వరుసగా 3వ విక్టరీతో సెమీఫైనల్స్కు సిద్దమైంది. భారత స్పిన్నర్లకు దెబ్బకు పాక్ 18.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పుకూలింది. ఓపెనర్లు ఇక షవాల్ జుల్సికర్, మునీబా ఆలీ టాప్ స్కోరర్లు. ఆ జట్టులో 9 మంది సింగిల్ డిజిట్కు పరితయ్యారు. అనంతరం చిన్న లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 18 నాటౌట్తో రాణించింది. శ్రీచరణికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రాబోయే ఆసియా కప్ క్రీడల కంటే ముందు ఆతిథ్య దేశం జపాన్ భారత క్రికెట్ జట్టుతో చారిత్రక టీ20 మ్యాచ్ ఆడనుంది. భారత్ జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాలు ఈ నెల 22న ఏకైక టీ20 మ్యాచ్ ఆడనున్నారు. ఈ మేరకు 2 దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఐసీసీ శాశ్వత సభ్యత్వం కలిగిన ఒక జట్టుతో మ్యాచ్ ఆడనుండడం జపాన్కు ఇదే మొదటిసారి కావడం విశేషం. జపాన్లోని ఐచి నగోయా ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా గేమ్స్లో క్రీడాకారులకు జీవితకాలం గుర్తుండిపోయే వసతి ఏర్పాట్లు సిద్దమవుతున్నాయి. మెగా క్రీడలంటే గుర్తుకు వచ్చే సంప్రదాయక క్రీడా గ్రామాలకు భిన్నంగా ఈసారి ఆటగాళ్లకు సముద్రంలో విలాసవంతమైన భారీ నౌకలో సముద్రుడి అలలను వీక్షిస్తూ ఉల్లాసంగా గడిపే అనుభూతి దక్కనుంది. ఆటగాళ్లు బస చేసే ఆ భారీ నౌక పేరే కోస్టా సెరేనా. నీటిలో తేలియాడే క్రీడాగ్రామంగా ఇది వారికి చిరకాల స్మృతులను పంచనుంది. ఆసియా క్రీడలు ఈ నెల 19న మొదలవ్వాల్సి ఉండగా క్రీడాకారుల కంటే ముందే ఈ నావ ఈ నెల 14న నగోయా తీరానికి రానుంది. భారత యువ స్కోర్ సంచలనం. జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అనావత్ సింగ్ లండన్ స్క్వాష్ క్లాసిక్ టోర్నీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్లో ఆఫ్
16 పోరులో 8వ స్పీడ్, బెల్జియంకు చెందిన వరల్డ్ నంబర్ 11 నెలే గిలిస్ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. 39 నిమిషాల పాటు సాగిన త్రీ గేమ్ థ్రిల్లర్లో అనావత్ 13-11, 4-11, 11-8 తేడాతో గిలిస్పై విజయం సాధించింది. క్వార్టర్లో నార్దిన్ గారన్, శివసుబ్రహ్మణ్యం మ్యాచ్ విజేతతో అనాహత్ తలపడనుంది. 15 నిమిషాల పాటు సాగిన మొదటి గేమ్లో ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. గిలిస్ 10-9 గేమ్ పాయింట్ సాధించినా ఒత్తిడిని జయించిన అనాహత్

ని కాపాడుకుని తన రెండో గేమ్ పాయింట్ను పాయింట్గా మలుచుకుని 13-11తో తొలి గేమ్ను గెలుచుకుంది. లాంగ్ ర్యాలీల వల్ల అనాహత్ కొంత అలసిపోవడంతో బెల్జియం క్రీడాకారిణి ఆదిలోనే 5-1తో ఆధిక్యం సాధించింది. అనాహత్ చేసిన పొరపాట్లను అనుకూలంగా మలుచుకుని గిన్నిస్ ఈ గేమ్ను సులభంగా గెలుచుకుని మ్యాచ్ను సమం చేసింది. మూడే గేమ్ను అనాహత్ అద్భుతమైన పట్టుదలతో ప్రారంభించి క్షణాల్లో 6-1 ఆధిక్యంలోకి వెళ్లింది. గిలిస్ వరుసగా 4 పాయింట్లు సాధించి ఒత్తిడి పెంచినప్పటికీ అనాహత్ సహనంతో ఆడి 3 మ్యాచ్ పాయింట్లు సాధించింది. అందులో 2 మ్యాచ్ పాయింట్లను పాయింట్గా మార్చుకుని 11-8తో మ్యాచ్ ముగించింది. మలేషియాలోని సెరంబాస్ వేదికగా జరిగిన తువాంకు మహ్రీస్ ట్రోఫీ 2024 పురుషుల సింగిల్స్ టైటిల్ను భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ అభయ్ సింగ్ కైవసం చేసుకున్నారు. పీఎస్ఏ ఛాలెంజ్ను టూర్ 15 టోర్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన అభయ్ సింగ్ ఫైనల్లో హాంకాంగ్కు చెందిన 3rd సీడ్ హెన్రీ ల్యాంగ్పై 3-2 తేడాతో హోరాహోరీగా పోరాడి విజయం సాధించారు. మహిళల సింగిల్స్ పోటీలలో భారత్ తరఫున రథిక సుతింతర్ సీలన్, అనైకా దూబే పోటీ పడగా ఇద్దరు రౌండ్ ఆఫ్ 16లోనే నిష్క్రమించారు. స్క్వాష్ క్రీడ లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్లో తొలిసారిగా అరంగేట్రం చేయనుండడం గమనార్హం. ఒడిశాలో జరిగిన 52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ శ్రీనిత్య సాగి స్వర్ణంతో సత్తా చాటింది. మహిళలు 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్ ఫైనల్స్లో నిత్య 2:24.59 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి పసిడిని గెలుచుకుంది. ఈ పోటీల్లో కర్ణాటక స్విమ్మర్లు ప్రియాంశి, మీనాక్షి వరుసగా రజిత కాంస్యాలు సాధించారు. పురుషుల 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్లోనూ తెలంగాణ కుర్రాడు సుహాస్ ప్రీతం మైలారి కాంస్యం నెగ్గాడు. ఆకాశవాణి వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి, వాసు చిత్రం కోసం కెకె క్లింటన్ టిప్పు ఆలపించిన సాహితీ గీతం. సంగీతం అందించిన వారు హర్రీష్ జయరాజ్.

ఈనాటి యువవాణి యుజన్ల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 భక్తి కుసుమాలు భక్తిగీతాలు వింటారు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ విజయవాడ కేంద్రం నుండి. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటారు, 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారాలు. రేపటి మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తరంజని కార్యక్రమంలో వినాయక స్వామి భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ పురాణం త్యాగమూర్తి శర్మ, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు

వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ఇంకా వైద్య విజ్ఞానం, గుండె జబ్బుల చికిత్సలో ఫిజియోథెరపీ పాత్ర, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ డి శ్వేత గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ, 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల, 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు, 10:00 సెమికాన్ ఇండియా 2 ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి, 10:15 మధ్యాహ్నం 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, మధ్యాహ్నం 12:05 ఇంకా 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరి చిత్రగీతాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం ఇంకా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగునీటి వినియోగం, వాటి ప్రాముఖ్యత, ఆధునిక సాంకేతిక పద్దతులు గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ మురళి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 ఇంకా 8:40 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఆపాత మధురాలు అలానాటి మధుర గీతాలు 10:45 రేపు రాత్రి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. మీరు మా ప్రసారాలను 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని

అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1250 నుంచి 1400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ

0: ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ వంటి సంస్థలకు చెందిన డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్దితో ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఇప్పటివరకు ఓటు వేయని వారిని కూడా తమ వైపు మళ్లించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దీనివల్ల ప్రజల్లో సానుకూలత క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి అనేది ఒక మూడు రంగాల్లో ఉంటుంది. ఒకటి అగ్రికల్చర్ అండ్ అలైడ్, రెండు ఇండస్ట్రీ ప్రాజెక్ట్, మూడు సర్వీస్ సెక్టర్. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ప్రజలతో ఉంటారు మీరు, ప్రజల దగ్గర నుంచి ఆలోచనలు తీసుకున్నప్పుడు మీకు ఏది అడ్డంగా ఉందో కొంచెం మైండ్ కూడా అప్లై చేయండి. కమ్ విత్ ఇన్నోవేటివ్.
0: బీజేపీ 100 జెండాల పండుగను రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కంబాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసుకోవాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్థానిక ఎంపీ డి పురంధేశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనకు దిగవద్దని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను పరిష్కరించామన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచిస్తూ,
2: పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి, తద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి పండగ వాతావరణంలో దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం, 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ
0: ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్టార్ డాక్టర్ టి సాయి సుధీర్లు కౌన్సిలింగ్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయిందని పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం జాతీయ కోటా రెండో దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్3-11 వరకు కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన అనంతరం రాష్ట కోటా రెండో దశ కౌన్సిలింగ్ను ఈ నెల 11 ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ దశలో కూడా మళ్లీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలకుల నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసే కార్యక్రమాన్ని యజ్ఞంగా తలపెట్టామన్నారు. దీనిలో భాగంగా 10వ విడతలో బాడవ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో మంత్రి చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించి స్థానిక వృక్షజాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ది చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్ బెల్ట్ను అభివృద్ది చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ని ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ది, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పరిశ్రమ

0: ప్రాంతంలో తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించాలన్నారు. పెద్దగా పెరిగే స్థానిక వృక్షజాతులకు ప్రాధాన్యమిచ్చి మొక్కలు నాటాలని, అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ధి చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి వెంకయ్య చౌదరి ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో రద్దీ పెరిగితే తిరుపతిలో కూడా తాగునీరు, అన్నప్రసాదం, వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రఘుబాబు పిలుపునిచ్చారు. వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. డైట్ విద్యార్థులు తమ కుటుంబంలో గాని గ్రామంలో గాని విద్యకు దూరంగా ఉన్న వయోజనులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ గౌరీశంకర్రావు సూచించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: హంద్రీనేవాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసుల ఆనకట్టలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని వివరిస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి. ముంబయ్యాం ప్రధానమంత్రీ నరేంద్రమోదీ 26,000 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం విధాస్యతి. బాంబే ఉచ్చన్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం ప్రతి 2019వ వర్షే ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల్ గాంధినః విరుద్ధం ప్రత్యాఖ్యాపితస్య సమాహ్వానపత్రస్య నిరస్తీకరణం నిరాకృతం. రక్షామంత్రి రాజనాథసింహః అద్య 3-దివసీయ శ్రీలంకాయాత్రాయై కొలంబో నగరం సంప్రాప్తవాన్. అపి చ అహ్మదాబాదే అనుష్ఠీయమానాయాం ఐషమః విశ్వ దివ్యాంగధనుర్క్రీడాయాం భారతేన 2 స్వర్ణపదకే 1 రజతపదకం చ అధిగతం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: భక్తి కుసుమాలు, భక్తి గీతాలు వింటున్నారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఒక పత్రికా ప్రకటన. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీ నుండి 23వ వరకు, ఇంకా నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుండి నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీతో సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తిరుపతి జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ నందు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ, టీటీడీ అడిషనల్ ఈవో, టీటీడీ సీవీఎస్ఓ, తిరుపతి మున్సిపల్ కమిషనర్తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది తిరుమల శ్రీవారి సాలకట్ల మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలను పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు ముఖ్యమంత్రి తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారన్నారు. భక్తుల వాహన రద్దీని నియంత్రించేందుకు తిరుపతిలో అలిపిరి చెక్పాయింట్, జూపార్క్ సమీపంలోని టీటీడీ స్థలాలు, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుమల రద్దీని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ అవసరమైన సమయంలో భక్తులను హోల్డింగ్ పాయింట్లలో నిలిపి అక్కడ ఏర్పాట్లు చేసే ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగిందన్నారు. భక్తులకు తాగునీరు, ఆహారం, ఉచిత భోజనం, టాయిలెట్ మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. పెరటాసి మాసాన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం తిరుపతి నగర శివార్లలో మరో మూడు ప్రత్యేక హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతి నగరం పరిసర పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంతో పాటు విద్యుత్ అలంకరణలను చేపడుతున్నామన్నారు. ఐదవ రోజు జరిగే గరుడ సేవకు సుమారు 3.5 నుండి 4 లక్షల మంది భక్తులు, ఇంకా 12,000 నుండి 13,000 వరకు వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున తిరుమల తిరుపతిలో తగిన పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రాబోయే వినాయక చవితి ఉత్సవాలు మరియు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 19న నిర్వహించనున్న గరుడ సేవ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను పండగ ప్రారంభమైన మొదటి రోజు లేదా 3వ రోజులోపు పూర్తి చేసుకునేలా ఉత్సవ కమిటీ నిర్వాహకుల చర్యలు తీసుకోవాలని సూచించారు. గరుడ సేవ రోజు రాష్ట వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నిమజ్జనాలను ముందుగానే పూర్తి చేసుకోవాలి.

పోవాలని కోరారు. గరుడ సేవ జరిగే 5వ రోజున విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు చేపట్టకుండా మిగతా రోజుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి, శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా గడిపేలా శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. టీటీడీ సీవీఎస్ఓ మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్ సౌకర్యాలపై జిల్లా పోలీస్, రెవెన్యూ, టీటీడీ అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమలలో పరిమితంగా ఉన్న పార్కింగ్ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత పార్కింగ్ స్థలాలను సిద్దం చేస్తున్నామన్నారు. తిరుపతిలో వాహనాలు నిలిపే భక్తులకు తిరుమలకు తరలేందుకు ఆర్టీసీతో సమన్వయంతో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అలిపిరి టోల్గేట్, అలిపిరి నడకదారి, శ్రీవారం మెట్ల మార్గంలో స్క్రీనింగ్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీస్, ఎస్పీఎఫ్ సిబ్బందిని అదనంగా మోహరించామన్నారు. అలిపిరి వద్ద ఏఎన్పీఆర్, ఎఫ్ఆర్ఎస్ కెమెరాలను ఏర్పాటు చేసి తిరుమల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశామన్నారు. అనుమానితుల కదలికను గుర్తించి వెంటనే అప్రమత్తం అయ్యేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. తిరుమలతో పాటు తిరుపతిలో ప్రత్యేక సబ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు, భక్తి గీతాలు. మీరు మా ప్రసారాలను 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

మీరింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 7:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు.

0: నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధ సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమాపేశాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమాపేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహద పడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
2: बायलेटरल द्विपक्षीय वार्ता बहुत सारे राजनेताओं के साथ हमारे प्रधानमंत्री की होगी. रशिया और यूक्रेन की जो संघर्ष चल रही है उसकी बारे बात है. ये मुद्दा भी, बहुत सारे मुद्दे जब द्विपक्षीय वार्ता होंगे तो बहुत सारे मुद्दे ऊपर वो उठ के आएंगे और उसमें एक ये मुद्दा भी रहेगा.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ

వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు.

0: are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
1: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల సామాజిక వర్గాల ఆర్థికపరమైన సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అథమ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తాన వేదికగా 72వ జాతీయ ఫిలిం అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలింగా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢవాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిలిం అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిలిం అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్యా పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజ జోడి చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారు కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
1: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
0: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం.
3: కిసాన్వాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పంటల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు విషయంలో కానివ్వండి, పోషకాల విషయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకటలక్ష్మి గారు.
4: నమస్కారం మేడం.
3: ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల కంటే భిన్నంగా ఉన్నాయి.
4: అవునండి.
3: కొన్ని ప్రదేశాల్లో వానలు పడుతున్నాయి, కొన్ని ప్రదేశాల్లో వానలు అసలు లేవు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ పంటల్లో ముఖ్యంగా ఈ కలుపు విషయంలో కానీ ఎరువుల విషయంలో
4: కానీ
3: ఎలాంటి యాజమాన్యం తీసుకోవాలంటారు?
4: ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి రైతులు కంపల్సరిగా ఏంటంటే, ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ అంటే వర్షపాతం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, అంటే సమతుల్యంగా ఎరువులు అన్నది వాడాల్సిన అవసరం ఉందండి. ఇలా వాడడం వల్ల ఏంటంటే భూమిని పరిరక్షించుకోవడం, అంటే పంటకు అవసరమైన పోషకాలు రసాయనిక ఎరువులతో పాటు ఈ సేంద్రీయ ఎరువులు గాని జీవన ఎరువులు గాని పచ్చి రొట్ట పంటలు ఇలాంటి వాటిని మనం సమతుల్యంగా వాడడం వల్ల ఏంటంటే ఎరువుల మీద పెట్టే ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల నేలలో సేంద్రీయ కార్బనం కూడా కొంతవరకు పెరుగుతుంది, మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి.
3: అంటే సమగ్ర పోషక యాజమాన్యం అనేది చేసుకోవాలంటారు?
4: అవునండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరిగా సమగ్ర పోషక యాజమాన్యం అన్నవి చేసుకుంటే మనకి నేలలో ఏంటంటే సారాన్ని పెంచుతుంది, అలాగే ఏంటంటే ఈ పోషకాలు కూడా సమతుల్యంగా మొక్కలకి అందేటట్టు హెల్ప్ అవుతాయి. అట్లాగే ఈ ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా మనకి పెంచడానికి సరైన అవకాశం అండి. అట్లాగే పంట దిగుబడి కూడా మంచి నాణ్యమైన పంట అన్నది రావడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఏంటంటే మనకి నేల అన్నది ఆరోగ్యకరంగా మెరుగుపడే అవకాశం అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సమగ్ర పోషక యాజమాన్యం ఉపయోగించడం వల్ల.
3: ఇప్పుడు సమగ్ర పోషక యాజమాన్యం చేసుకోవటానికి అసలు నేల అనేది ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఇలా నేల ఆరోగ్యంగా ఉండాలి అంటే అసలు మనం ఏం చేయాలంటారు?
4: వివిధ పంటల్లో ముఖ్యంగా వరికి గాని మొక్కజొన్నకు గాని పప్పు ధాన్యాలు గాని అలాగే వాణిజ్య పంటలు ఇలాంటి వాటిల్లో ఈ సేంద్రీయ ఎరువులు, ఈ పచ్చి రొట్ట పంటలు, ఈ వర్మి కంపోస్ట్, ఈ జీవన ఎరువులు ఇలాంటివన్నీ మనకి ఉపయోగించడం వలన ఏంటంటే సేంద్రీయ పదార్థం అంటే నేలలో సేంద్రీయ కార్బనం అన్నది ఒకటి ఉంటుందండి. ఆ సేంద్రీయ కార్బనం అన్నది 0.75 కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే 0.5 కన్నా తక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి మనం కొంతవరకు మన నేలలో సేంద్రీయ కార్బనాన్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా సేంద్రీయ పదార్థాలు అన్నది కంపల్సరిగా, ఈ వానపాముల ఎరువుల మీద డిపెండ్ అవడం కానీ, పచ్చి రొట్ట పంటల మీద డిపెండ్ అవడం కానీ, లేకపోతే ప్రీ మాన్సూన్ రైస్ బెల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలు, కంది, మినుము, పెసర, అట్లాగే ఆముదము, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు, అందులోనే మనకి పప్పు ధాన్యాలకు సంబంధించిన మినుములు, పెసలు, అట్లాగే వేరుశనగ, నువ్వులు ఇలాంటి విత్తనాలు, పిఎండిఎస్ మనకి 32 విత్తనాలు మనకి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు కిట్స్ అందజేస్తున్నారండి, అలాంటి వాటి మీద కూడా డిపెండ్ అవడం వల్ల ఏంటంటే నేలలో సేంద్రీయ కార్బనం అన్నది పెరుగుతుంది. తద్వారా ఏంటంటే పైపాటుగా వేసిన రసాయనిక ఎరువులు వేసినవి కరెక్ట్గా ఏంటంటే ఆ పోషకాలు మనకి మొక్కకు అంది, మొక్క చక్కగా అన్ని పోషకాలు తీసుకొని మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి.
3: కాబట్టి సేంద్రీయ ఎరువులను రైతులు తప్పనిసరిగా వాడుకోవాలి.
4: అవునండి, కంపల్సరిగా.
3: ఇప్పుడు సేంద్రీయ ఎరువులు అంటే మనకి ఇప్పుడు పశువుల ఎరువు కానివ్వండి, కంపోస్ట్ కానీ, కోళ్ళ ఎరువులు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదండి. ఇవి వాడటం వల్ల రైతులు రసాయన ఎరువులు కూడా వాడుతూ ఉంటారు, వాటి మోతాదుని ఏమన్నా మనకి తగ్గించుకోవటానికి వీలవుతుందంటారు?
4: ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల 20 నుంచి 25% రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు అండి. తద్వారా ఏంటంటే ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా 20% వరకు తగ్గుతుందండి.
3: ఇందాక పచ్చిరొట్టె ఎరువులను కూడా వాడుకోవాలని చెప్పారు, భూమి సారం పెరగాలి అంటే.
4: అవునండి.
3: మరి ఈ పచ్చిరొట్టె

0: పైర్లు వల్ల నేల ఎలా బాగుపడుతుంది అంటారు?
1: ఈ పచ్చిరొట్ట పంటలంటే మనకి జీలుగ, జనుము, పిల్లి పెసర ఇలాంటివి మనకి పచ్చిరొట్ట పంటలుగా పరిగణిస్తామండి. జీలుగ, జనుము ఇలాంటివి వేసుకొని అంటే పూత దశకి ముందు వరకు వేసి కళ్ళు దున్నుకోవడం కానీ, దీన్నే మనకి ఇంగ్లీష్లో గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. అంటే పొలంలో విత్తనాలు వేసి పెంచి ఒకానొక స్టేజ్ అంటే దాని ఫ్లవరింగ్ స్టేజ్కి ముందు వరకు వచ్చిన తర్వాత కళ్ళు దున్నుకునే దాన్ని గ్రీన్ మెన్యూరింగ్ ఇన్సిటు, అంటే ఎక్కడైతే వేశారో విత్తనాలు అక్కడే పెంచి కళ్ళు దున్నుకునే దాన్ని ఇన్సిటు ఇన్కార్పొరేషన్ అంటారు. దీంట్లోనే ఇంకొక టైప్ ఏంటంటే గ్రీన్ లీఫ్ మెన్యూరింగ్ అండ్ పచ్చిరొట్ట విత్తనాలు, జీలుగా, జున్మ ఇలాంటివి దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న కానుగు చెట్ల నుంచి కానీ లేకపోతే గ్లైరిసీడియా చెట్ల నుంచి కానీ కొమ్మలు కొట్టుకొని వచ్చి పొలంలో వేసుకొని నీళ్లు పెట్టి దున్నుకోవడం వల్ల కూడా ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువు బాగా అంటే మనకి 20 నుంచి 25% ఈ నత్రజని ఎరువు కానీ, భాస్వరం ఎరువు కానీ, పొటాషిక్ ఎరువు కానీ ఇలాంటివి మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే రసాయనిక ఎరువులు, యూరియా కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే పొటాష్ ఎరువులు కానీ 20 నుంచి 25% ఎప్పుడైతే ఈ పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించుకోవడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదు అనేది తగ్గించుకోవచ్చు అండి.
0: ప్రధాన ఆహార పంట వరి మన ప్రాంతంలో ఎక్కువగా సాగు
1: చేస్తుంది.
0: ఈ వరిలో అంటే నాణ్యమైనటువంటి దిగుబడి మనం తీసుకోవాలి అంటే మనం జీవన ఎరువులను కూడా వాడుతూ ఉంటాం కదా మేడం గారిని,
1: అవునండి.
0: ఈ జీవన ఎరువుల్ని ఈ వరి పంటలో ఎలా వాడుకోవాలి?
1: మనకి వరిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవన ఎరువులు ఉన్నాయండి. అందులో ఏంటంటే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి, అలాగే పొటాషియంకి సంబంధించిన జీవన ఎరువులు ఉన్నాయి. ఈ నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుల్ని మనం అజోస్పైరిలం అంటారు. భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువు ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటే ఫాస్ఫో బ్యాక్టీరియా, దాన్ని పిఎస్బి కింద పరిగణిస్తామండి. అలాగే పొటాషియంకి సంబంధించింది పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అంటే కేఆర్బి అంటారనమాట. మనకి రసాయనిక ఎరువుల్లో నత్రజని, యూరియా రూపంలో, భాస్వరము, డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే పొటాషియం అయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం రసాయనిక ఎరువుల్లో ఇస్తాం. జీవన ఎరువుల్లో ఇప్పుడు నేను చెప్పింది నత్రజని అయితే అజోస్పైరిల్లం, భాస్వరం అయితే పిఎస్బి, పొటాషియం అయితే కేఆర్బి కింద చెప్తామండి. ఇవి మనం ఎట్లా ఉపయోగించుకుంటాము అంటే ఇదివరకు రోజుల్లో పౌడర్ ఫామ్ లో దొరికేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇది మనకి ద్రవ రూపంలో దొరుకుతున్నాయి. అజోస్పైరిల్లం కానీ, పిఎస్బి కానీ, కేఆర్బి కానీ 3 బాటిల్స్ అర లీటర్ బాటిల్స్ అంటే 500 మిల్లీలీటర్లు ఉంటాయండి ఒక్కొక్క బాటిల్, 3 బాటిల్స్ 10 లీటర్ల నీటిలో కలిపేసుకొని వాటిని మనం 100 నుంచి 200 కిలోల బాగా చివికిన పశువుల పాడలో కలిపేసుకొని ఆఖరి దుక్కులో గానీ ఆఖరి దమ్ములో గానీ వేసుకుంటే నేలలో సేంద్రియ కార్బనం పెంచడంతో పాటు జీవన ఎరువులు ఈ నత్రజనికి సంబంధించింది కానీ, భాస్వరానికి సంబంధించింది కానీ, పొటాషియంకి సంబంధించింది కానీ 10 నుంచి 20% వరకు మన రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంటదండి.
0: ఇప్పుడు వరి పంటను చూసుకున్నట్లయితే రైతులు సాధారణంగా వేసేటటువంటి ఎరువుల్లో ముఖ్యమైనటువంటి ఎరువు యూరియా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఈ యూరియాని ఒక ఎకరాకి ఎంత మోతాదు వాడుకోవాలి, ఏ సమయంలో వేసుకుంటే దాని సామర్థ్యం మెరుగుపడుతుంది అంటారు?
1: ఈ యూరియా ఒక ఎకరానికి 78 కిలోలండి, 3 సమభాగాలుగా చేసుకుని నాటుకు ముందు గానీ లేకపోతే నాటే సమయంలో గానీ ఒక భాగం వేసుకుంటారండి. నెక్స్ట్ ఇంకొక భాగం ఏంటంటే దుబ్బు చేసే దశ అంటారు, అంటే మనకి సుమారుగా దశ 35 రోజులకు ఉంటుందండి, అది 2వ దఫా వేసుకుంటామండి. 3వ దఫా ఏంటంటే మనకి అంకురం దశ అంటారు, అది సుమారుగా మనకి 60 రోజుల దశ ఉంటుంది, అంటే చిరుపట్ట దశ అనమాట. ఇలా దఫాలు వరిగా వేసుకుంటే నత్రజని వినియోగ శాతం కూడా కరెక్ట్ గా మనకి ఆ పోషకం అన్నది అందేటట్టు హెల్ప్ అవుతుందండి. బురద పదంలో ఉన్నప్పుడు వేసుకుంటే ఆ పోషకం అన్నది కరెక్ట్ గా మొక్కకు అందేటట్టు హెల్ప్ అవుతుందండి.
0: ఇంకొకటి రసాయన ఎరువుల్లో రైతులు ఎక్కువగా వాడేటటువంటి ఎరువు భాస్వరం, ఈ ఎరువుని ఎంత మోతాదులో వేసుకోవాలి, ఏ రూపంలో ఇవ్వాలంటారు?
1: భాస్వరం అన్నది సూటి ఎరువుల కింద వచ్చేసరికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తారండి, అదే కాంప్లెక్స్ ఎరువుల కింద వచ్చేసరికి డిఏపి ఫామ్ కింద ఇస్తారనమాట. భాస్వరం ఎరువు ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వేరు వ్యవస్థ అన్నది బాగా అభివృద్ధి చెందడానికి ఈ ఎరువుని మనం ఉపయోగిస్తాం అనమాట. మాక్సిమం ఈ ఎరువు ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తే 150 కిలోలు ఇవ్వాలండి ఒక ఎకరానికి. అదే మనకి కాంప్లెక్స్ ఎరువు రూపంలో ఇస్తే డిఏపి రూపంలో 1 బ్యాగ్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడుకోవాలి, అది కూడా ఏంటంటే ఆఖరి దమ్ములో గానీ ఆఖరి దుక్కులో గానీ వేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ ఎరువుని మనం దఫాలుగా వాడకూడదు, ఎందుకంటే ఈ భాస్వరం అన్నది స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ అనమాట, అంటే

0: చాలా నెమ్మదిగా ఈ పోషకం అనేది మొక్కకి అందుతుందండి. అంటే భూమిలో వేసినప్పుడు పైనే ఉండిపోతుంది అనమాట. అందుకని ఏంటంటే దీన్ని దఫాలుగా చెప్పకూడదు. అంటే మనకి యూరియా గానీ పొటాష్ గానీ దఫాల్ వైజ్ గా చెప్తాం, గానీ భాస్వరం ఎరువు ఏంటంటే ఎప్పుడు ఆఖరి దమ్ములో గానీ ఆఖరి దుక్కులో గానీ వేసుకుంటే క్రాప్ పీరియడ్ అంతా ఆ పోషకం అన్నది అందేటట్టు హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఇది వేరు వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్. ఈ పోషక లోపం వచ్చినప్పుడు కూడా మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఆకులు ముదురాకుగా కనిపించడము, నెమ్మదిగా ఏంటంటే ఆకులు క్రమేపీగా ఓదా రంగులోకి మారిపోతాయి. ఆకుపచ్చ రంగు నుంచి ఓదా రంగుకి మారుతాయి. అంటే ఒక పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది అనమాట ఈ భాస్వరం లోపం అన్నది. సో అందుకనే ఏంటంటే ఇది మనకి పైపాటుగా వేసుకున్న ఎరువు అయితే కాదు, కంపల్సరీగా ఒకేసారి డిఏపీ గాని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గాని ఆఖరి దమ్ములో గాని ఆఖరి దుక్కులో గాని వేసుకుంటేనే ఆ పోషకం అనేది మొక్కకి అందుబాటులోకి వెళ్తుందండి.
1: కాబట్టి రైతులు తప్పనిసరిగా దీని ఆఖరి దమ్ములోనే వేసుకోవాలంటారు. ఇప్పుడు మనం నత్రజని భాస్వరం పొటాషియం ఎరువుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా రైతులు. మనం సాధారణంగా ఈ పొటాషియం ఎరువు ఎందుకు వాడతామంటే గింజ బరువు నాణ్యత బాగుండాలంటే వాటి కోసం వాడుతూ ఉంటాం. మరి ఇంత ఉపయోగం ఉన్నటువంటి ఈ పొటాషియం ఎరువుని ఎలా వాడుకోవాలి?
0: పొటాష్ ఎరువు ఎందుకు వాడాలి అంటే గింజ బరువు రావడానికి, గింజ నాణ్యత పెరగడానికి ఈ పొటాష్ ఎరువు అన్నది వాడుకోవాలండి. పొటాష్ ఎరువు రైతులు ఏంటంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆ రూపంలో రైతులు వాడాలండి. అది కూడా ఏంటంటే 40 కిలోలు ఒక ఎకరానికి చెప్తాము. బరువు నేలల్లో అయితే ఒకే దఫ ఆఖరి దమ్ములో వేసేసుకోవచ్చు, అదే తేలికపాటి భూముల్లో అయితే 2 దఫాలుగా వేసుకుంటారనమాట. ఒక దఫ ఏంటంటే ఆఖరి దమ్ములో వేసుకుంటాము, ఇంకో దఫ ఇంకో సగం ఏంటంటే మనకి చిరుపొట్ట దశలో వేసుకోవాలన్నమాట. కంపల్సరిగా రైతు సోదరులు కొంతమంది ఏం చేస్తారంటే అంటే పొటాష్ ఎరువు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది కదా అని ఆఖరి దమ్ములో వేసుకుని చిరుపొట్ట దశలో స్కిప్ చేసేస్తున్నారండి. కానీ అలా చేయకూడదండి. కంపల్సరిగా ఏంటంటే మనకి తెలికపాటి నెలలో అయితే 2 దఫాలుగా వాడుకోవాలి, అదే మనకి బరువు నెలల్లో అయితే ఒక దఫ 40 కిలోల ఒక ఎకరానికి సరిపోతుందండి. పొటాష్ యొక్క దాని మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే కాండంలో ఉన్న ఫైబర్ కంటెంట్ అన్నది పెంచుతుందండి. అదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అట్ ద టైమ్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఆ టైంలో మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఏంటంటే మొక్కలు పడిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ టైంలో మేము పొటాష్ వేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే పొటాష్ ఎరువు ఏంటంటే కాండంలో ఫైబర్ ని పెంచుతుంది కాబట్టి కాండం పడిపోకుండా ఫైబర్ అన్నది కొంచెం నిటార్గా స్ట్రైట్ గా మొక్క నిలబడి ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పొటాష్ ఎరువు వేసుకుంటారో నుంచొని ఉంటుంది పడిపోకుండా, అంటే లార్జ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని ఇది కంపల్సరిగా గింజ బరువు నాణ్యత మొక్క పడిపోకుండా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ పొటాష్ ఎరువు కంపల్సరిగా రైతు సోదరులు వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి.
1: అంటే కాకుండా కొన్ని వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదండి. పొటాష్ వేయడం వల్ల చీడపీడలు కూడా తట్టుకునే శక్తి
0: అవునండి. చీడపీడలు కూడా ఇది తట్టుకుంటుంది అండి. ఎప్పుడైతే ఈ పొటాష్ ఎరువు వేసినప్పుడు ఏంటంటే చీడపీడలు కూడా రాకుండా ఉంటది. అప్పుడు మనకి పురుగు మందు తెగులు మందులు కూడా కొట్టకుండా ఉంటాము. పురుగు తెగులు మందు అయ్యే ఖర్చు కూడా మనం తగ్గించుకునే వాళ్ళంగా అవుతాం అన్నమాట ఈ పొటాషియం ఎరువు ఉపయోగించడం వల్ల.
1: వెంకటలక్ష్మి గారు, మనం వరి పంటలో నాణ్యమైన దిగుబడి తీసుకోవాలి అంటే ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు కూడా లేకుండా చూసుకోవాలి. వాటిల్లో మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి లోపాల్లో జింక్ ఒకటి ఇనుము ఒకటి ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. ఈ వరిలో జింక్ లోపల లక్షణాలు ఎలా ఉంటాయి, అది వచ్చినప్పుడు వాటిని ఎలా సవరించుకోవాలి?
0: మనకి జింక్ లోపం అన్నది పైనుంచి 3 లేదా 4 ఆకుల మధ్య ఏంటంటే ఈనలు పాలిపోతున్నట్టు కనిపిస్తుందండి. ఈ లోపం ముఖ్యంగా ఏంటంటే నాటిన 2 నుంచి 4 వారాలు మధ్యలో కనిపిస్తుంది. అవి కూడా ఏంటంటే ఆకులు చివరిలో ముదురుగా ఉండడము, ఆకులు ఇరుపక్కల ఏంటంటే మనకి తుప్పు మచ్చలాగా కనిపించడము, ఆకులు చిన్న చిన్నగా అయిపోయి పెలుసు బారినట్టు అవ్వడం, పంచగానే మనకి ఏదో శబ్దం వచ్చినట్టు కనిపిస్తాయి అన్నమాట ఈ జింక్ లోపం వల్ల. దీన్ని మనం సవరించుకోవాలి అంటే ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ ఉపయోగించుకోవాలండి ఒక ఎకరానికి. లేదా పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకోవాలి అంటే జింక్ లోపం గనక మనకి పైరు మీద కనిపించినప్పుడు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ఒక 5 రోజుల వ్యవధిలో ఏంటంటే 2 నుంచి 3 సార్లు అన్నది పిచికారీ చేయాలండి. స్టార్టింగ్ సాగుకు ముందు మనకి ఏమైనా భూసార పరీక్షలు అలాంటివి చేసినప్పుడు మనకి జింక్ లోపం అని తెలిసినప్పుడు అప్పుడు మనం 20 కిలోలు జింక్ సల్ఫేట్ ఒక ఎకరానికి రికమెండేషన్ చేస్తామండి. అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఈ జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చండి.
1: మరి ఇనుము లోపం వచ్చినప్పుడు అండి?
0: మనకి ఇనుము లోపం ఎలా కనిపిస్తుంది అంటే ఈ లేత చిగురాకులు ఏంటంటే చూడగానే తెల్లగా మనకి కనిపిస్తుంది అంటే అది మనకి ఇనుము లోపం కింద పరిగణిస్తామండి. ఆకులు ఏంటంటే

0: అంటే నిర్జీవం అయిపోయినట్టు కనిపిస్తాయి. ఇనుము లోపం అన్నది వర్షాధారపు నారుమడుల్లో గాని లేకపోతే మెట్ట వరి పొలాల్లో గాని ఇలాంటి లోపం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఇనుము లోపాన్ని మనం సవరించుకోవడానికి 20 గ్రాముల అన్నబేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు 1 లీటర్ నీటికి కలుపుకొని 5 రోజుల గ్యాప్ లో 1-2 సార్లు పిచికారీ చేయడం వల్ల కూడా ఇనుము లోపం అన్నది మనం సవరించుకోవచ్చండి.
1: కొన్ని యాజమాన్య పద్ధతులు మనం సక్రమంగా చేసినప్పటికీ కూడా కలుపు అనేది వాతావరణ పరిస్థితుల వల్ల వస్తూ ఉంటుంది. ఈ వరిలో కలుపును నివారించుకోవాలంటే ఏ మందులను మనం వాడుకోవాలి?
0: ఎప్పుడు కలుపుని ఏంటంటే మనం 2 నుంచి 3 ఆకులు దశలోనే దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలండి. వెద పద్ధతిలో వెళ్తే విత్తనాలు విత్తిన వెంటనే ఏంటంటే 2 రోజుల లోపల పెండి మిథాలిన్ స్టాంప్ అంటారండి, అది లీటరు, లేదా స్టాంప్ ఎక్స్ట్రా అంటారు, అది 700 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చండి. ఇది 2 రోజుల లోపలే, అంటే అటు విత్తనాలు మొలవు అటు కలుపు కూడా మొలవకు మునిపే అన్నమాట. ప్రీ ఎమర్జెన్స్ హర్బిసైడ్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారు. పెండిమితాలిన్ అయితే 1 లీటర్, స్టాంప్ ఎక్స్ట్రా అయితే 750 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల కలుపును కంట్రోల్ చేసుకోవచ్చండి.
1: 3 నుంచి 5 రోజులప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు
0: అంటే వరి, ఈ 3 నుంచి 5 రోజులు అంటే వరి నాటిన సమయం, అంటే వెద పద్ధతి వేరుంటదండి, నాటే పద్ధతి వేరుంటది. వెద పద్ధతి అయితే పెండి మితాలి అని చెప్పుకోవచ్చు. అట్లాగే 15 నుంచి 20 రోజుల దశలో బిస్పైర్ ప్యాక్ సోడియం గానీ ట్రైమఫోమ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్ 90 గ్రాములు 1 ఎకరానికి, అది కూడా చెప్పుకోవచ్చు అండి. మెయిన్ గా అంటే ఏ టైప్ ఆఫ్ కలుపు కనిపిస్తుంది ప్రధానంగా మనకి పొలంలో, ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇలాంటివి గనక మనకు కనిపిస్తే ఈ బెన్ సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటలాక్లోర్ కాంబినేషన్ అంటే మనకి లాండాక్స్ పౌడర్ మన ట్రేడ్ నేమ్స్ లో కూడా ఉంటాయండి, అది మనకి 4 కిలోలు 1 ఎకరానికి, అది కొంచెం ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు 15 నుంచి 20 రోజుల దశలో కూడా మనకి కొన్ని రకాల కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదండి, గడ్డి జాతి అని, వెడల్పాకు అని, ఇట్లాంటి కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏ మందులు పిచికారీ చేసుకోవాలంటారు?
0: బిస్పైర్ ప్యాక్ సోడియం అంటారండి దాన్ని, మనకి వ్యాపార నెంబర్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, అంటే రైతులు మాక్సిమం నామినీ గోల్డ్ అలా అంటారు. అది మనకి 100 నుంచి 120 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఈ గడ్డి జాతి గానీ, తుంగ జాతి గానీ, అలాగే వెడల్పాకు గానీ ఇలాంటివి బాగా కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు కలుపు మందులు అనేది మనం కలుపును బట్టి వాడుకోవాలంటున్నారు.
0: అవునండి,
1: 4 రోజుల దగ్గర నుంచి మనకి కలుపు సమస్య అనేది సాధారణంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ 20 రోజులు అప్పుడు ఇప్పుడు మన గడ్డి జాతి కలుపు ఉంది అనుకోండి, అప్పుడు ఏది వాడుకోవాలి?
0: మనకి వరి నాటిన 20 నుంచి 25 రోజుల దశలో ఏంటంటే గడ్డి జాతిలో ఊద గనక ఎక్కువగా కనిపిస్తుంది అంటే సెహాలోఫాప్ ప్యూబ్యూటైల్ అంటారు, అది క్లించర్ అంటారు మనకి ట్రేడ్ నేమ్ లో, అది 400 ml 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఊద అన్నది బాగా కంట్రోల్ అవుతుందండి.
1: మరి వెడల్పాకు ఈ గడ్డి జాతి
0: రెండు ఉంటే మనకి బిస్పైర్ ప్యాక్ సోడియం 100 నుంచి 120 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ అది చేయకపోతే ట్రైమఫోమ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్, దీన్ని మార్కెట్ లో మనకి కౌన్సిల్ యాక్టివ్ హర్బిసైడ్ అంటారండి, ఇది 90 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయొచ్చు.
1: గడ్డి జాతి ఇంకా ఉర్రంకి కూడా వస్తూ ఉంటుంది కదండి, అవి ఉన్నప్పుడు
0: ఫెర్నాక్సీ ప్రాప్ పీథైల్ అంటారండి దానికి, మనకి మార్కెట్ లో రైస్ స్టార్ గానీ ప్యాడీ స్టార్ గానీ అంటారు, ఇది మనకి 200 నుంచి 250 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలండి. గడ్డి, తుంగ, వెడల్పాకు ఈ 3 కనిపిస్తే మెట్సల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ క్లోరమ్యూరాన్ ఇథైల్ అంటే మనకు ఆ ట్రేడ్ నేమ్ లో ఆల్మిక్స్ అంటారండి, అది 8 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల సమర్థవంతంగా ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు ఇవి కంట్రోల్ అవుతాయండి.
1: ఇప్పుడు మనం వరి పంటని ఎంత సాధారణంగా వేస్తూ ఉంటాము మన ప్రాంతాల్లో, వరితో పాటు మినుము, పెసర వీటన్నింటిని కూడా వేస్తూ ఉంటాం అపరాల కింద. మినుములు గనక విత్తన శుద్ధి చేయాలి అంటే ముఖ్యంగా జీవన ఎరువులతోటి ఎలా చేసుకోవాలంటారు?
0: మనకి మినుములో జీవన ఎరువు ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉంటదండి, ఒకప్పుడు పౌడర్ ఫామ్ లో దొరికేది ఇప్పుడు మనకి ద్రవ రూపంలో దొరుకుతుందండి. 100 ml నీటిలో 10 గ్రాముల బెల్లం గాని, పంచదార గాని, లేకపోతే ఏదైనా గింజిపిండి గానీ వేసుకొని దాన్ని పాకం లాగా చేసుకోవాలన్నమాట. అంటే 10 నిమిషాలు కొంచెం బాగా వేడి చేసుకొని దాన్ని చల్లార్చుకొని 10 మినిట్స్ చల్లార్చుకొని మనం చేసిన ఆ పాకాన్ని ఈ మినుము విత్తనాలకి చల్లారిన తర్వాత పట్టించుకొని తర్వాత దానికి ఈ రైజోబియం జీవన ఎరువు అని చెప్పాం కదా, అది 1 కిలో విత్తనానికి 10 ml పట్టించేసుకొని ఒక

0: నిమిషాలు ఆరపెట్టుకుని తర్వాత మనం పొలంలో చల్లేయచ్చండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే భూమిలో వేసినప్పుడు ఆ విత్తనం అన్నది మొలిచిన తర్వాత ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనానికి మంచి సత్తువులాగా చేసుకుని, రైజోబియం బ్యాక్టీరియా ఏంటంటే గాలి నుంచి నత్రజని అనేది స్థిరీకరిస్తుందండి. మనకి మినుము వేర్లు ఏంటంటే బుడిపుల్లాగా ఉంటాయి, అందులో ఏంటంటే రైజోబియం బ్యాక్టీరియా అన్నది ఉంటది. ఎప్పుడైతే మనం ఈ రైజోబియం బ్యాక్టీరియా అన్నది విత్తనం శుద్ధి చేయడం వల్ల ఏంటంటే ఆ ఇనాక్యులెంట్స్ అన్నవి ఇంకా ఆ బుడిపుల్లో ఆ కల్చర్ అన్నది బాగా ఇంక్రీజ్ అయ్యి నత్రజని పోషకం అన్నది మొక్కకి అందేటట్టు హెల్ప్ అవుతుంది. విత్తనాలు మనకి మొలక వచ్చినాక కూడా మంచి బలము చేస్తుంది అన్నమాట ఈ జీవన ఎరువు. ఇలాంటివి కంపల్సరిగా మనకి విత్తన శుద్ధి చేయడం వల్ల నాణ్యమైన మనకి విత్తనం రావడం అవుతుంది. ఈ జీవన ఎరువుల ద్వారా విత్తన శుద్ధి చేయడం వల్ల మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటదండి.
1: ఇప్పుడు మినుములో ఎలా అయితే చేసుకున్నాం విత్తన శుద్ధి అనేది, పెసర్లో కూడా ఇదే పద్ధతి కదండి?
0: అవునండి, పెసర్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు.
1: అయితే మన ప్రాంతంలో ఒక ఆనవాయితీ ఉంది, వరి మాగాణంలో ఈ మినుము పెసర్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాం కదండి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎరువులు అనేది ఎలా వేయాలి పంటలకి?
0: మనకి వరి మాగాని మినుము అంటే మనకి మినుములకు గాని పెసర్లకు గాని మనం ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మినుము అన్నది బోనస్ క్రాప్ రైతులకి, అంటే వరిలో వేసిన అవే ఎరువులు మళ్ళీ నెక్స్ట్ మినుము పంటకు అన్నది ఉపయోగపడుతుందండి. దానికి మళ్ళీ సపరేట్ గా ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి.
1: మరి ఈ పంటలో కలుపు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలండి?
0: వీటిల్లో మనకి అంటే మినుములో మనకి కలుపు విత్తిన వెంటనే ఈ పెండి మితాలిని వాడుకోవచ్చు అండి, ఒక లీటర్ ఒక ఎకరానికి. లేకపోతే స్టాంప్ ఎక్స్ట్రా 750 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. అట్లాగే మనకి మినుములో ఏంటంటే 20 నుంచి 25 రోజుల దశలో కూడా అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ అంటారు, ఆ టైంలో కూడా ఏంటంటే ఈ గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు ఇలాంటివి గనక మనకు కనిపిస్తే ఇమజత పైర్ పర్స్యూట్ ఆ కెమికల్ కొట్టుకోవచ్చు. లేకపోతే ఫ్యూజిఫ్లెక్స్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే బంగారు తీగను కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తాయండి. అలాగే ఈ కలుపు మందులు వాడేటప్పుడు ఏంటంటే కంపల్సరిగా ఏంటంటే నేలలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. తేమ ఉంటేనే మనకి ఈ కలుపు మందులు పనితీరు పనిచేస్తుంది. అట్లాగే మనకి కలుపు మందులు కొట్టేటప్పుడు కూడా 2 ఆకుల దశలోనే కొట్టుకోవాలి. అంటే మరి కలుపు రొట్టలాగా చేసినప్పుడు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కలుపు మందులు కొడతాము కంట్రోల్ అవుతాయి అని కుదరదండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి 2 ఆకుల స్టేజ్లోనే కొట్టుకోవాలి. కలుపు 2 ఆకులు ఉన్నప్పుడు ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ అనేవి కంపల్సరిగా వాడుకుంటే కలుపుని కొంతవరకు మనం కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ కలుపుని అనగదొక్కుని పైరు ఎదిగిపోతుందండి. ఏదైనా 30 రోజుల దశ లోపల కలుపు మందులు అనేవి కొట్టుకోవాలండి మినుములు.
1: కాబట్టి వెంకటలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు అన్నీ కూడా రైతులు కనుక చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పంటల్లో మంచి దిగుబడి తీసుకోవచ్చు అంటారు?
0: అవునండి.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం, కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: వరిలో వాడదగ్గ కలుపు మందులు మోతాదు వాడవలసిన సమయాలేంటో తెలుసుకుందాం. పెండి మిథాలిన్ 30% ఈసీ అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7%

0: సిఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 50% ఈసీ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫురాన్ మిథైల్ దీంతోపాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫురాన్ ఇథైల్ 10% డబ్ల్యూపీ అనే మందు దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బిటైల్ 10% ఈసీ అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఈ విధంగా వరిలో కలుపు మందుల్ని ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం వాడవలసిన సమయంలో గనక వాడుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈ రోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నారు.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది
1: ఆకాశవాణి వికసిత్ భారత్. 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజ గారు.
4: నమస్కారం అండి.
2: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
4: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము

జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అని అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్ ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి ప్రతి ఒక్క అంగన్వాడీలు. అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరుంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమన్నా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే
ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ టూ ఎన్సీ చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ఎన్సీ చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత

0: మైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ అ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి, అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, ఈ మెనూ చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదలలు, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది, ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి?
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎంఓ ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కి స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒక చోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు, ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే

0: పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది, ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యము చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డు లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకుని ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు, చాలా సంతోషం అండి. ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి, నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు దాటి 59 సెకండ్లు. చిత్రకుసుమాలు చిత్రగీతాలకి సమయం ఇది. ముందుగా కొన్ని ప్రకటనలు.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: చిత్రకుసుమ

వివరాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినండి. ఏప్రిల్ 1 విడుదల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు ఇళయరాజా.

చిత్రకుసుమలు చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి కార్తీక్ సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాతరేకులు కార్యక్రమంలో వైద్య విజ్ఞానం. ఈ కార్యక్రమంలో గుండె జబ్బుల చికిత్సలో ఫిజియోథెరపీ పాత్ర, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ డి శ్వేతగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:15 ప్రభాతరేకులు కార్యక్రమంలో ప్రసారమవుతుంది. చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా కార్యక్రమాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, మగధీర చిత్రం కోసం అనుజ్ గురువారా రీటా ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత వినండి మురారి చిత్రం కోసం ఎస్పీ చరణ్ హరిణి ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

0: అది కోతల్లని మబ్బుల మధ్యన దాగేదాక
1: కార్యక్రమంలో చివరిగా వినండి ఖుషీ చిత్రం కోసం హేషాం అబ్దుల్ వాహెబ్ ఆలపించి సంగీతం అందించిన పాట, గీత రచన శివ నిర్వాణ.

ఇంత వరకు చిత్రకుసుమలు చిత్రగీతాలు విన్నారు. తిరిగి 8:40 ఈ రోజు రాత్రి చిత్రకుసుమలు చిత్రగీతాల్లో కలుసుకుందాం. మా స్టూడియో క్లబ్ లో సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ భిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. వార్తల వివరాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఈ సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిష్కరణలు, ఆర్థిక సమ్మిళత్వాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ తన ఫిన్టెక్ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు భారతదేశంతో పాటు విదేశాల నుంచి హాజరైన అతిథులు, ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఫిన్టెక్ రంగానికి ఎంతటి ప్రాధాన్యముందో ఇది తెలియజేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. ఏజెంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను విశ్వసనీయ, అనుసంధానిత ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ ఏడాది ఫిన్టెక్ ఫెస్ట్ ప్రధానంగా చర్చించనుంది. గుజరాత్లోని వడోదరలో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక సెక్షన్లను ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లయింది. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ రవాణా, లాజిస్టిక్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. 2,800 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం పూర్తి కావడం 21వ శతాబ్దపు భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. సరుకు రవాణా రైళ్లను ప్రయాణికుల రైళ్ల మార్గాల నుంచి వేరు చేయడం ద్వారా రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి ఆఖరి కడియా భీ జుడ్ గయి హై. ఆజ్ 2,800 కిలోమీటర్ సే అధిక్ కా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ పూరా హో గయా. యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇస్ బాత్ కా సాక్షి హై కే బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ

0: ప్రకృతి కైసే బదిలీ హై.
1: సామాజిక సేవ, పరిశుభ్రతను నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ది పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మైలు వరకు చేరేలా చూడాలని సూచించారు. గుజరాత్లోని నవసారిలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ, చిన్న వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు సులభంగా అందుబాటులో ఉండే సరసమైన రుణాలు, ఆధునిక డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా ఆర్థిక సమ్మిళత్వం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వడోదరలో ఈరోజు జరిగిన నమో ఫర్ వికసిత్ భారత్ సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. సూరత్ భిల్మురా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు. 508 కిలోమీటర్ల మేర ఉన్న ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ సెక్షనే తొలుత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వాపి సూరత్ విభాగంలో హైస్పీడ్ కారిడార్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. బుల్లెట్ రైల్లోని మొదటి కోచ్ ఇప్పటికే తయారైందని, వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ కోసం దీనిని పట్టాలపైకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ఇంతజార్ భీ జల్దీ ఖతమ్ హోగా, కామ్ తేజీ సే చల్ రహా హై, సూరత్ సే వాపి సెక్షన్ కా కన్స్ట్రక్షన్ ఇసీ సాల్ దిసంబర్ తక్ కంప్లీట్ హో జాయేగా. జో బుల్లెట్ భారత్ మే బన్ రహీ హై మాన్య ప్రధాన్ మంత్రి జీ కే ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ సే, ఉస్ ట్రైన్ కా పహలా బాడీ ఫ్రేమ్ పర్సో బన్కర్ స్క్వీజ్ టెస్ట్ కే లియే చలా జా చుకా హై మాన్య ప్రధాన్ మంత్రి జీ కే కర్ కమలో ద్వారా బుల్లెట్ ట్రైన్ కా ఇనాగరేషన్ హోగా.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన గుజరాత్లోని ఏక్తా నగర్లో ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అవార్డులు వివిధ భాషలు, కథాంశాలు, సినిమా రూపాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవార్డుల్లో ఆర్టికల్ 370 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా, రామ్ నామీ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయి. మలయాళ చిత్రం బ్రహ్మయుగంలో ఉత్తమ నటనకుగాను మమ్ముట్టి, చందో ఛాంపియన్ చిత్రంలో నటించిన కార్తిక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రణదీప్ హుడాకు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు లభించింది. భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని వాచా వద్ద జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ వెల్లడించారు. చైనా వైపు దమైలో నిన్న మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, 2025 ఆగస్టు 2026 ఆగస్టులో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు. అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని జైస్వాల్ తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై స్పందిస్తూ, ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రానున్న అనేక అంశాల్లో ఈ సమస్య కూడా ఒకటని రణదీర్ జైస్వాల్ వివరిస్తూ,
3: ద్విపక్షీయ వార్త బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కీ హోగీ, జబ్ బ్రిక్స్ కే లియే వహాన్ ఆయేంగే, కౌన్ కౌన్ సా ద్విపక్షీయ వార్త కిస్ సమయ హోగా ఇస్కే బారే మే ఆప్కో విస్తృత జానకారీ భీ దీ జాయేగీ, తాకి ఆప్ లోగ్ ప్రెస్ కే మాధ్యమ్ సే ఉస్కో కవర్ కర్ సక్తే హై. జహాన్ తక్ రష్యా ఔర్ యుక్రెయిన్ కే జో సంఘర్ష చల్ రహీ ఉస్కీ బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్త హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
1: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని ఐటీఐ క్లస్టర్ల అభివృద్ది కోసం మొత్తం 735 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన పెట్టుబడి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పీఎం సేతు పథకం కింద నిర్వహించిన 5వ నేషనల్ స్టీరింగ్ కమిటీ సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ ఐటీఐ క్లస్టర్లకు 241 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్కు 240 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ ఐటీఐ క్లస్టర్లకు 254 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం లభించింది.

0: ఈ తాజా ఆమోదాలతో పీఎం సేతు కింద దేశంలోని 9 ఐటీఐ క్లస్టర్లకు మంజూరైన మొత్తం పెట్టుబడి 2,171 కోట్ల రూపాయలకు చేరిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో చివరి రోజు ముందుకు జరిగిన పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. పురుష జట్లు 2 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి స్వర్ణ పతకం సాధించారు. ఇక పురుషుల రికర్వ్ టీం ఈవెంట్లో డబుల్ పారా ఒలింపిక్ పతక విజేత హర్వీందర్ సింగ్, విజయ్ సుంది జోడీ కూడా స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రాబోయే 2 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలలో కూడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 8:40 దాటి 15 సెకండ్లు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి, జెంటిల్మ్యాన్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన రాజశ్రీ గీతం. సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినండి మజిలీ చిత్రం కోసం చిన్మయి ఆలపించిన చైతన్య ప్రసాద్ గీతం. సంగీతం అందించిన వారు గోపీ సుందర్.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, గుడంబా శంకర్ చిత్రం కోసం మల్లికార్జున్ ప్రేమ్జీ ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

కార్యక్రమంలో చివరిగా వినండి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం. సంగీతం అందించిన వారు గోపీ సుందర్.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: రిలయంట్ ఆత్మనిర్భర్ భారత్.
1: Rightly said, Mr. Trivedi. As we have discussed today, the infrastructure is about much more than just building roads and railway tracks. It's about improving connectivity, supporting businesses, creating jobs, and laying the foundation for future growth. The projects announced in Gujarat reflect a broader vision that links logistics, manufacturing, technology and skill development as part of India's long-term development journey. On that note, thank you so much, Mr. Trivedi, for joining us and sharing some informative insights.
0: Thanks.
2: You were listening to a discussion on inauguration of various development projects by Prime Minister in Gujarat. The participants were Ketan Trivedi, senior journalist, and Meghna Bose, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR.
3: Spotlight.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర జగత్ పాత హిందీ చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 9:30 దాటి 18 సెకండ్లు. ఇప్పుడు ఆ పాత మధురాలకి సమయం. రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన సినారే గీతం, సంగీతం అందించిన వారు పెండ్యాలా.

ఆపాత ముద్రలు అలనాటి ముద్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి శ్రీమంతుడు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన కోసరాజు గీతం. సంగీతం అందించిన వారు టి. చలపతిరావు.

ఆపాత మధురాలు అలానాటి మధుర గీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, బుల్లమ్మ బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన రాజశ్రీ గీతం. సంగీతం అందించిన వారు సత్యం.

ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత వినండి బాలరాజు కథ చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన కోసరాజు గీతం. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. కాలం మారింది చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన దాసరిది గీతం. సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.

ఆపాత మతరలు కార్యక్రమంలో తర్వాత వినండి భార్యాబిడ్డలు చిత్తన్ నుండి ఘంటసాల ఎల్లారీశ్వరి ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

ఆ పాత మధురాలు, అలానాటి మధుర గీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, మూగనూము చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన దాసరథి గీతం. సంగీతం అందించిన వారు ఆర్ గోవర్ధన్.

ఐదు నిమిషాలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆడబొమ్మ చిత్రం కోసం మను వాణి జయరాం ఆలపించిన చిన్నపూడి శ్రీరామ్మూర్తి గీతం సంగీతం అందించిన వారు చంద్రశేఖర్.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి ఆడబ్రతుకు చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడిన సినారే గీతం. సంగీతం అందించిన వారు ఎంఎస్ విశ్వనాథన్, రామ్మూర్తి.

కార్యక్రమంలో తర్వాత వినండి. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం నుండి ఘంటసాల పీలీల ఆలపించిన పింగళి గీతం. సంగీతం అందించిన వారు ఘంటసాల.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. ఆరాధన చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన శ్రీశ్రీ గీతం, సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.

ఆపాత మధురాలు, అలానాటి మధురగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, ఆడజన్మ చిత్రం కోసం ఎల్ఆర్ ఈశ్వరి పాడిన ఆరుద్ర గీతం. సంగీతం అందించిన వారు మాస్టర్ వేణు.

ఆపాత మధురాలు అలనాటి మధురగీతల కార్యక్రమంలో తర్వాత వినండి. ఆరాధన చిత్రం కోసం మొహమ్మద్ రఫీ ఆలపించిన పాట, గీతరచన సినారే, సంగీతం అందించినవారు ఎస్ హనుమంతరావు.

కార్యక్రమంలో తరువాత వినండి బడిపంతులు చిత్రం నుండి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం అందించినవారు కెవి మహదేవన్.

ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత వినండి. రుద్రవీణ చిత్రం నుండి కెజే యేసుదాస్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం నిందించిన వారు ఇళయరాజా.

0: కార్యక్రమంలో తరువాత వినండి భాగ్యరేఖ చిత్రం కోసం ఏఎం రాజా ఆలపించిన దేవులపల్లి గీతం. సంగీతం అందించిన వారు పెండ్యాల.
1: తెలుసా.

0: పదమునికి మనకే ఆదరి ఆలయమని తెలుసా, మనస తెలుసా, నీ విరాజమంతా విధాయని తెలుసా.
1: ఆపాత మధురాలు అలనాటి మధురగీతల కార్యక్రమంలో తర్వాత వినండి. పూలరంగుడు చిత్రం కోసం కేవీకే మోహన్ రాజు ఆలపించిన సినారే గీతం. సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. అప్పు చేసి పప్పుకూడు చిత్రం కోసం ఘంటసాల రేలంగి స్వర్ణలత ఆలపించిన పింగళి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో చివరిగా వినండి. కోకిలమ్మ చిత్రం కోసం ఎస్పీబీ ఆలపించిన ఆత్రేయ గీతం.

మీరింతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను విన్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 25 సెకండ్లు. ఇంతటితో మా ఈరోజు ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపటి మా ప్రసారాల్లో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.

0: హలో
1: హలో, ఆకాశవాణి తిరుపతి కేంద్రం సార్.
0: సార్ నమస్కారం. సార్
1: నమస్తే. నమస్తే సార్.
0: మూడు ఊర్లలో మనగాడు అనే సినిమా నుంచి పాట కావాలి సార్ నాకు.
1: అది ఏం సినిమా సార్?
0: మూడు ఊర్లలో మనగాడు మహేంద్ర నటించిన సినిమా సార్.
1: అవునా సార్? ఆ సినిమాలో చాలా సాంగ్స్ ఉండే సార్, మీకు ఏది కావాలా?
0: ఏదో ఒకటి మహేంద్ర పాట సార్.
1: ఇప్పుడు అదే వేస్తా చూడండి సార్.

0: సార్ ఇంకొక నెంబర్ చేయండి.
1: సెకండ్ నెంబర్ టెస్టింగ్ మగి.
0: సార్
1: నా వాయిస్ ఓకే కదా?
0: బాగా వినపడుతుంది సార్.
1: మీ వాయిస్ కూడా ఓకే.
0: థ్యాంక్ యూ సార్.